ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 2వ తేదీ, గురువారం. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు మాతృమూర్తి మదర్ థెరిస్సా. శ్రోతలందరికీ శుభోదయం.

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సాయి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి.
1: సంకల్పం అంటే ఏదైనా కార్యాన్ని సాధించడానికి తీసుకునే దృఢమైనటువంటి నిర్ణయం. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకొని రంగంలోకి దిగిన తర్వాత ఇక రేయింబవళ్ళు దాన్ని సాధించే దిశగా మన ఆలోచనలు స్థిరంగా ఉండాలి. మనోస్థైర్యంతో ముందుకు సాగేటప్పుడు అనుకూల సమయంతో పాటు ప్రతికూల వాతావరణం కూడా ఎదురవుతుంది. అప్పుడే మన శక్తియుక్తులన్నిటినీ నడిపించి ముందడుగు వేయాలి. సంకల్ప బలంతో విజేతలుగా నిలిచిన వారి ఉదాహరణలు ఎన్నో మనకు మన ఇతిహాసాలలో కనిపిస్తూ ఉంటాయి. పట్టుదల ప్రయత్నం ఉన్నప్పుడు ప్రధానంగా చెప్పుకోవలసిన వారిలో భగీరథుడు ముందుంటారు. ప్రధానంగా కపిల మహర్షి ఆగ్రహానికి గురైనటువంటి సగరపుత్రులను పుణ్యలోకాలకు ప్రాప్తింపజేసేందుకు కాను ఆకాశగంగను భూలోకానికి తీసుకురావాలని సంకల్పించాడు. అంతకుముందు అతడి పూర్వీకులైనటువంటి అంశమంతుడు దిలీపుడు కూడా ఈ విషయంలో తీవ్ర ప్రయత్నం చేసినారు, కానీ విఫలమైనారు. అంశమంతుడు అడవులకు వెళ్ళి తపస్సు చేయలేక అనారోగ్య పీడితుడై మరణించాడు. దిలీపుడు తపస్సు చేసిన ఫలితం లేకుండానే కన్నుమూశాడు. కానీ భగీరథుడు వారిలా అలా ఆగిపోలేదు. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో తపస్సును కొనసాగించాడు. గంగమ్మ కృపకు పాత్రుడైనాడు. ఆశయ సిద్ధి సాధించాడు. మిగిలిన వారికి భగీరథునికి ఒకటే తేడా, భగీరథుడు తన లక్ష్యాన్ని స్థిరంగా ఉంచుకోవడమే కాకుండా ఎటువంటి ఒత్తిడికి కూడా లోను కాకుండా తీవ్రంగా పరిశ్రమించాడు. స్వీయ క్రమశిక్షణ అన్న మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని భగీరథుని కథ నుంచి మనం గ్రహించాలి. ఆహారం మీద ఆసక్తి, విశ్రాంతిపై అనురక్తి వదులుకొని కృషి చేసినటువంటి మహోన్నత చరితుడు భగీరథుడు. కాబట్టి కార్యసాధకులకు స్ఫూర్తి ప్రదాత భగీరథుడు. అదేవిధంగా ఆంజనేయుని జీవితగాథ కూడా కార్యసాధకులకు సంకల్ప సిద్ధి కోరేవారికి మార్గదర్శకం. విశాలమైనటువంటి సముద్రాన్ని లంఘించే సమయంలో మార్గమధ్యమున మైనాకుడు అనేటటువంటి రాక్షసుడు దర్శనమిచ్చి తన ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరతాడు. ఆ రోజు సాయం సంచలోగా లంకానగరం చేరాలి. మరి ఆతిథ్యాన్ని పిలిచినటువంటి వారిని స్వీకరించను అని చెప్పకూడదనేటటువంటి నియమం హనుమకుంది. కాబట్టి లంకానగరం చేరదలిచినటువంటి హనుమ తన ఏకాగ్రతను సంయమనాన్ని ఏమాత్రం కూడా కోల్పోకుండా మైనాకుని యొక్క ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించి నిరాకరించాడు. అతడిని మృదువుగా తాకి ముందుకు సాగిపోతాడు. అలాగే ప్రపంచంలో తానే అత్యుత్తమ విలుకాడిని కావాలని ద్రోణాచార్యుని అభ్యర్థించాడు అర్జునుడు. అందుకు సంకల్పం ఒకటే ఉంటే చాలదని, కఠోర సాధన కూడా అవసరమని గురువు చెప్పినప్పుడు అర్జునుడు ఎటువంటి తడబాటుకు గురి కాలేదు. రేయింబవళ్ళు కష్టపడ్డాడు. ఏ అస్త్రాన్ని ఎప్పుడు సంధించాలి, దేనికి ఉన్న శక్తి ఏపాటిది, అలాంటి విషయాల్ని పూర్తిగా నేర్చుకొని విలువిద్యలో నైపుణ్యాన్ని సాధించాడు. చీకటిలో కూడా అస్త్రాలను ప్రయోగించడంలో ఆ సవ్యసాచికి ఎదురులేరు. చివరకు విలువిద్యలో రాటుదేలి సవ్యసాచిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. తనను మించినవాడు లేడనిపించుకునినాడు అని అన్నాడు. పూనికతో క్రమశిక్షణతో కష్టపడేవారే విజేతలవుతారు, లోకుల యొక్క అభినందనలను అందుకుంటారు, ముందు తరాల వారికి ఒక దీపంలాగా నిలుస్తారు. ఇది నేటి విద్యార్థులకి యువతకు తమ లక్ష్య సాధనలో ఆత్మవిశ్వాసం పట్టుదల చేయాలనేటటువంటి సంకల్పం ఉంటే జీవితంలో వారు విజయాన్ని సాధిస్తారనటంలో సందేహం లేదు.
0: మీరింతవరకు

0: సుభాషితం విన్నారు సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి.
1: మీ అమ్మాయి గాని అబ్బాయి గాని సరిగా చదవలేకపోతున్నారా?
2: చదివినది గుర్తుండటం లేదా?
1: జీవితంలో ఏం చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారా?
2: మార్కులు ర్యాంకులు రాలేదని కృంగిపోతున్నారా?
1: అయితే వెంటనే సంప్రదించండి
3: శ్రీ సరస్వతి చలపతిరాజు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న
2: సరస్వతి కన్సల్టెన్సీ కొత్తగూడెం.
1: ఫోన్ నంబర్ 9247296012.
2: ఫోన్ నంబర్ మరొకసారి 9247296012.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం. ఈనాటి రైతు సమాచారం కార్యక్రమంలో పత్తి సాగు వివరాలు వింటారు.
4: వాణిజ్యపరంగా సాగు చేసే పంటలలో పత్తి పంట ముఖ్యమైనది. నల్లరేగడి భూములు మధ్యస్థ నేలలు అనుకూలంగా ఉంటాయి. పత్తి పంటను జూన్ నుండి జూలై వరకు వేసుకోవచ్చు. జూలై 20 తర్వాత విత్తితే దిగుబడులు తగ్గిపోతాయి. 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షం కురిసిన తర్వాత మంచి పదనులో పత్తి గింజలను విత్తుకోవటం వలన అన్ని గింజలు ఒకేసారి మొలకెత్తుతాయి. పంట యాజమాన్యం కూడా సులభంగా ఉంటుంది. పొడిదొక్కిలో విత్తనాలను విత్తుకోవద్దు. వర్షం సరైన మోతాదులో కురవనప్పుడు అన్ని గింజలు మొలకెత్తవు, కొన్ని కుళ్ళిపోతాయి. మళ్లీ గింజలను విత్తుకోవలసి ఉంటుంది. తద్వారా విత్తన ఖర్చు పెరుగుతుంది, కలుపు నివారణ కష్టమవుతుంది. బోధసాలు లేదా ఎత్తుమళ్ల పద్ధతిలో పత్తిని విత్తుకుంటే అధిక వర్షాలు బెట్ట పరిస్థితులు మొక్కలు నిలదొక్కుంటాయి. అధిక సాంద్ర పద్ధతిలో వర్షాధారంగా పత్తి సాగు చేసేటప్పుడు గుబురుగా పెరిగి మొక్క తొందరగా గూడులు పూత కాతకు వచ్చే మధ్యస్థ కాయ సైజు ఇంకా కాయలు ఒకేసారి అభివృద్ధి చెంది ఏకకాలంలో పగిలే హైబ్రిడ్ రకాలను ఎంపిక చేసుకోవాలి. వర్షాధారంగా పత్తి సాగు చేస్తున్నప్పుడు భూస్వభావాన్ని బట్టి పత్తి విత్తే అచ్చులు వేసుకోవాలి. నల్లరేగడి భూముల్లో అచ్చు 2 సార్ల మధ్య 4 అడుగులు, 2 మొక్కల మధ్య 2 లేదా 1.5 అడుగు దూరం ఉండే విధంగా చూసుకోవాలి. మధ్యస్థ నీళ్లలో అచ్చు 2 సార్ల మధ్య 3 అడుగులు, 2 మొక్కల మధ్య 1 నుంచి 1.5 లేదా 1 అడుగు దూరం ఉండే విధంగా చూసుకోవాలి. తేలికపాటి లేదా చిలక భూముల్లో అచ్చు పద్ధతిలో అయితే 2 సార్ల మధ్య 3 అడుగులు, 2 మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలి. పత్తిని ఆశించే తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 10 గ్రాముల సుడోమోనాస్ ఫ్లోరిఫ్సిన్స్ లేదా ట్రైకోడెర్మవిరిడి లేదా 2 గ్రాములు కార్బనిజంతో కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. పత్తి విత్తిన 10 రోజుల్లో మొలకరని చోట గింజలు మళ్లీ విత్తుకోవాల్సి ఉంటుంది. 2 మొలకలున్న చోట ఒక మొక్కను పీకివేసి ఒకే మొక్క ఉండే విధంగా చూసుకోవాలి. పత్తిలో అంతర పంటగా పెసర, సోయా చిక్కుడు, మినుము అనుకూలంగా ఉంటుంది. కందిని 4 లేదా 6 సార్లు పత్తి తర్వాత ఒకసారి వేసుకుని సుస్థిర దిగుబడులను వర్షాధారంగా పొందవచ్చు. కలుపు నివారణకు పత్తి వేసిన 24 నుంచి 48 గంటల్లోపు ఎకరానికి 1.2 లీటర్ల పెండిమితాలిన్ 30% లేదా అలాక్లోర్ 50% 1.5 నుంచి 2 లీటర్లు 200 లీటర్ల నీటి కలిపి నేలపై పిచికారీ చేయాలి. భూమిలో సరైన పదను తేమ ఉన్నప్పుడే పిచికారీ చేసినట్లయితే గడ్డి మందు సమర్థవంతంగా పనిచేసి 20 రోజుల వరకు కలుపును అరికట్టవచ్చు. 4 రోజుల పంటలు గడ్డి విడలపాకు కలుపు నివారణకు క్విజోలోపాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రోపాక్విజాపాస్ 250 మిల్లీలీటర్లు ఇంకా పైరి థయోబ్యాక్ సోడియం 6% ప్లస్ క్విజోలోపాప్ ఇథైల్ 4% MEC 500 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి 110 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP ఇంకా సూపర్ ఫాస్ఫేట్ 50 కిలోలు, 40 కిలోల మ్యూరేటా పొటాష్ వేయాల్సి ఉంటుంది. భాస్వరం ఎరువును మొత్తాన్ని దుక్కిలో లేదా విత్తిన 15 రోజులలోపు వేసుకోవాలి. పత్తి విత్తిన 20, 40, 60, 80 రోజుల్లో 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ కలిపి 4 సార్లు వేసుకోవాలి. పత్తి మొదటి 30 నుంచి 45 రోజుల్లో రసం పీల్చే పురుగుల నివారణకు మొనోక్రోటోఫాస్ 1 పాలు నీరు 4 పాలు లేదా ప్లోనికామిడ్ 1 పాలు 20 పాలు నీరు కలిపి పత్తి కాండం పై భాగాన ఉన్న లేదా ఆకుపచ్చ భాగానికి పోయాలి. ఇలా 15 రోజులకు ఒకసారి విత్తన 30-45 రోజులకు చేస్తే తక్కువ ఖర్చుతో రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. మిత్ర పురుగుల సంతతిని పెంపొందించుకోవచ్చు. అవసరాన్ని బట్టి 5% వేపగింజల కషాయాన్ని లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి 1 మిల్లీలీటర్

మీరు శాండవిచ్ కలిపి పిచికారి చేసుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి పెప్రోనిల్ 2.0 మిల్లీలీటర్లు లేదా ప్లోనికామిడ్ 0.3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పత్తిలో రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు.

మీరింతవరకు రైతు సమాచారం కార్యక్రమంలో పత్తి సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు 100.1 మెగాహెడ్స్పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో నవజాత శిశువు ఆరోగ్య పరీక్షలు, జాగ్రత్తల గురించి డాక్టర్ ఏ రాజేంద్ర కుమార్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేసిన వారు శ్రీమతి కె నాగలక్ష్మి. 7:30 చిత్రగీతాలు. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో చరిత్రలో గిరిజన పోరాటాలు ఎంవి సత్యనారాయణ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:30 విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి. 8:35 మీ మాటతో ఓ పాట. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 07744295038 29 50 39. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్న ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్ వాదనం వింటారు. 12:40 చిత్రగీతాలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 2:30 కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం.

నాలుగు గంటలకు నాకు నచ్చిన పాట. శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట. నిర్వహణ శ్రీకొలిపాక శంకరరావు. 5:30 చిత్రగీతాలు. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 6:35 జానపద సంగీత కార్యక్రమంలో సీతా అనసూయ బృందం పాడిన జానపద గేయాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో స్వీట్ కార్న్ సాగు మంచి లాభదాయకం పరిచయం, ఇంకా జీవాల పెంపకంలో మెలకువలు వివరాలు, కాకర సాగు యాజమాన్యం ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం జాతీయ రూపకం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 మధురిమ ఆ పాత మధుర గీతాల కార్యక్రమం. ఇవి ఈరోజు 100.1 మెగాహెడ్స్పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. కార్యక్రమ వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సంయుక్తంగా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా లబ్దిదారులకు గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తారు. అలాగే పథకం వివరాలను తెలిపే సమాచార పుస్తకం విడుదల చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ శ్రామికులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
1: Public private people's partnership. All of us are having a responsibility. Because of society, we are able to earn money. This is where I am introducing top 10% I am calling Margadarshi. Bottom 20% I am calling Bangaru families, golden families. One day I want to see all golden families to be the Margadarshis. They must be in a position to hand hold those who are all in poverty.
0: తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పన్నుల వసూళ్లలో మోసాలు, ఎగవేతలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ HMDA, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి నిన్న ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ
2: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్లినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్కో పరిధిలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం సుందరీకరణపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం స్పిల్వే పరిధిలోని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ
1: రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుదనం ఉట్టుపడేటువంటి విధంగా ఉండాలని 4-5 డిజైన్స్ ను పరిశీలించడం, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటి విధంగా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని, వాటికి అనుగుణంగా కూడా మరి కొన్ని మోడల్స్ ని, కొన్ని డిజైన్స్ ని కూడా మేము పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ,
0: దేశ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్వహించిన జీఎస్టీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, జీఎస్టీ పన్నుల వసూళ్లను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని అన్నారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమైక్య స్ఫూర్తితో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను జీఎస్టీ సరళతరం చేసిందని తెలిపారు. పటిష్టమైన జీఎస్టీ వ్యవస్థ నిర్మాణానికి పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, పాలనా యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టా రైతుల సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస నిన్న నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణానదికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్, రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా 3200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1924 జూలై 2 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని 1994 ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: శ్రీ వై సంతోష్ కుమార్.
1: విద్యా ప్రమాణాల పెంపులో అత్యంత ప్రతిభ చాటి పెద్దపల్లి జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపినందుకు కలెక్టర్ కోయా శ్రీహర్ష, జిల్లా విద్యాశాఖాధికారి శారదకు విశిష్ట గౌరవం లభించింది. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కలెక్టర్ డీఈఓ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా విద్యారంగాభివృద్దికి అందరూ సమిష్టిగా కృషి చేయడంతోనే ఈ అరుదైన గౌరవం దక్కిందని, భవిష్యత్తులో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. రాష్టంలో ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఓదెల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్దికి మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు. ఆలయ అభివృద్దికి 15 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ పునరుద్దరణకు 10 కోట్లు కేటాయించడంతో పాటు ఆలయ ప్రత్యేక నిధుల నుంచి 5 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డుదారులు ఆర్టీఐ దరఖాస్తుల కోసం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. చట్ట ప్రకారం దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు ఇవ్వాలని, గడువు దాటితే ఉచితంగా అందించాలని పేర్కొన్నారు. గడువులోగా సమాచారం ఇవ్వకపోతే సమాచార కమిషన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. రైతుల సంక్షేమం ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారంలో విత్తన మేళాను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. వానాకాలంలో ప్రభుత్వం సూచించిన 7 రకాల వరి విత్తనాలు మాత్రమే సాగు చేసి బోనస్ పొందాలని మంత్రి సూచించారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లాకు 25 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 21 మెట్రిక్ టన్నుల నిల్వలున్నట్లు వెల్లడించారు. బాధితులు నిర్భయంగా కమిషనరేట్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. తన కార్యాలయంలో సీపీ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఆపదలో ఉన్నవారికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని సీపీ తెలిపారు. ఫిర్యాదులపై స్పందించిన సీపీ సంబంధిత స్టేషన్ హౌస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అత్యంత పారదర్శకంగా సింగరేణి బొగ్గు రవాణా సాగుతోందని, ప్రతి టన్ను బొగ్గుపై పటిష్ట పర్యవేక్షణ ఉంటుందని ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్ అన్నారు. 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సంస్థగా దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలుస్తోందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పారిశ్రామిక వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తూ జాతీయ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటీవల సింగరేణిలో బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో బొగ్గు చోరీలు జరిగాయని చేస్తున్న ఆరోపణలు సరికావన్నారు. మాస్టర్ ప్లాన్ తో మంతిని అభివృద్ది దిశగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంతినిలో మహిళల ఉపాధికి కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశామని, 400 మందికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మంతిని పట్టణం నుంచి పుట్టపాక వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో రోడ్డు అభివృద్ది, విస్తరణ పనులు త్వరలో మొదలవుతాయని, నిర్మాణాలు కోల్పోతున్న వారు సహకరించాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో పెండింగ్ కేసుల్లో ఇరు వర్గాలు రాజీ పడడమే మేలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ల ద్వారా 1984 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. పెద్దపల్లి, నందిమేడారం కోర్టులకు సంబంధించి 725, సుల్తానాబాద్ లో 543, గోదావరిఖనిలో 519, మంతనిలో 196 కేసులు పరిష్కారమయ్యాయని వివరించారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన సమయాల్లో ఎస్ఆర్ఎస్పీ ద్వారా సాగునీరు కూడా అందుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో వానాకాలం సాగుపై విప్ సమీక్షించారు. జిల్లాలో 20,000 మెట్రిక్ టన్నుల వరకు యూరియా నిల్వలున్నాయని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని కొత్త పోలీస్ స్టేషన్లకు సొంత భవనాలు నిర్మిస్తామని ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు. అనువైన స్థలాలు ఎంపిక చేసేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో పెద్దపల్లి ఎలిగేడులో స్థల పరిశీలన చేశారు. కలెక్టరేట్ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు కొత్త భవనం నిర్మించేందుకు ప్రతిపాదించారు. జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో 4.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2025-26 సీజన్లో 100% ధాన్యం సేకరణ పూర్తి చేశామన్నారు. 59,342 మంది రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి 1,031 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరించామని చెప్పారు. 2024-25 యాసంగి సీజన్లో 4.01 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, ఈసారి 4.35 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు.
0: వై సంతోష్ కుమార్ గారు అందజేసిన పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ రోడ్జిగ్జ్ తెలియజేశారు. చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్ గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్దం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. ఈ ఫోరంను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, చట్టబద్దమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికను అందిస్తూ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి ఫోరం ఇది. ఈ సదస్సు సందర్భంగా భారత్, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యాతో నిర్దిష్ట అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జయశంకర్, చట్టబద్దమైన వలసలను బలోపేతం చేయడానికి, దోపిడీ పద్ధతులను నిర్మూలించడానికి ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను ఈయు షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయం కోసం ఒక ప్రణాళికపై చర్చించామని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రపంచ ప్రమాణాలు, విస్తృత భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏపీ మోలర్ మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా

0: భారత్ పోటీ తత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు గోయల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి 7 రోజులు గడుస్తున్నా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపాల వల్ల జరిగిన ప్రాణ నష్టానికి దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీ ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను, వసంతకుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దీంతోపాటు ఎయిమ్స్ మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 980,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: అలాగే ఉత్తరప్రదేశ్లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है, बीच में आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा, कंप्लीट एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: पुरुषुल क्रिकेट लो చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0తో సమంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇరు జట్లు శనివారం మాంచెస్టర్లో జరిగే 2వ టీ20 మ్యాచ్లో తలపడనుండగా 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతుంది. బ్రిస్టల్, సౌతాంప్టన్లో చివరి 2 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ టీ20 సిరీస్ ఈ నెల 11వ తేదీతో ముగుస్తుంది. దీని తర్వాత భారత్ ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి డాక్టర్ సలహాలు కార్యక్రమంలో నవజాత శిశువు ఆరోగ్య సమస్యలు, జాగ్రత్తలు. ఈ అంశం గురించి పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఏ రాజేంద్ర కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి.
1: శ్రోతలకు నమస్కారం. నవజాత శిశువు నుండి పిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యల గురించి, అలాగే పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈరోజు మనకి వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ఫెలోషిప్ ఇన్ నియోనెటాలజిస్ట్ MD చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేంద్ర కుమార్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం.
1: డాక్టర్ గారు, మరి సాధారణంగా 0 నుంచి 28 రోజులు వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయండి?
2: మొదటిగా ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుకున్నప్పుడు పిల్లలకు పెద్దలకి డిఫరెన్స్ ఏంటిదంటే, పెద్దవాళ్ళు వాళ్ళకి అన్ని అభివృద్ధి చెందిన అవయవాలు, అభివృద్ధి చెందిన ఇమ్యూనిటీ ఉంటుంది. సో పిల్లలలో డెవలప్ అవుతున్నటువంటి ఇమ్యూనిటీ, డెవలప్ అవుతున్నటువంటి ఆర్గాన్స్ ఉంటాయి. పిల్లలని ఏజ్ ప్రకారంగా డివైడ్ చేసుకుంటాము. ఈ డివైడ్ చేసిన దాంట్లో 0 నుంచి 28 రోజుల ఉన్న బేబీస్ ని నవజాత శిశువులు అంటారు. 28 రోజుల నుంచి 1 ఇయర్ వరకు ఉన్న వాటిని ఇన్ఫాన్స్ అంటారు. 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు ఉన్న వాటిని టోడ్లర్స్ అంటారు. 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు ప్రీ స్కూలర్స్ అంటారు. 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు స్కూలర్స్ అంటారు. సో 12 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు అడాల్సెంట్ అంటారు. సో ఎందుకు విభజించారంటే, వీళ్ళ యొక్క ఆర్గాన్స్ అనేటివి గ్రాడ్యువల్ గా డెవలపింగ్ స్టేజ్ లో ఉండి, చిన్న బేబీస్ 0 to 28 డేస్ ఉన్న బేబీస్ కి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, 18 ఇయర్స్ వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఆ రకంగా వీళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిది, ఆ ప్రాబ్లమ్స్ కి మనం ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఈరోజు తెలుసుకుందాం.
1: డాక్టర్ గారు, మరి సాధారణంగా నవజాత శిశువుల్లో వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యల గురించి మా శ్రోతలకు చెప్తారా?
2: ఇప్పుడు చంటి పిల్లలు అంటే మనకు 0 నుంచి 28 డేస్ ఉన్న వాటికి నవజాత శిశువులు అంటారు. నవజాత శిశువులు ప్రాబ్లమ్స్ అనేవి పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, పుట్టిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. పుట్టిన తర్వాత బేబీ ఇమీడియట్ గా ఏడ్చింది అనుకోండి, ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ ఏడవకపోతే ఇమీడియట్ గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి బ్రెయిన్ డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డెలివరీ అయిన వెంటనే గానీ, డెలివరీ అయిన తర్వాత గానీ ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. డెలివరీ డేట్ కంటే ముందే పుడితే ప్రీటర్మ్ బేబీస్ అంటారు. సో అవయవాలు అన్ని కూడా అభివృద్ధి చెంది ఉండవు. సో వాళ్లకు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. బరువు తక్కువ పుట్టడం, 2.5 కిలోల కంటే పైన పుట్టిన వాళ్ళని నార్మల్ బర్త్ వెయిట్ అంటారు, 2.5 కిలోల కంటే తక్కువ ఉన్న వాళ్ళని లో బర్త్ వెయిట్ అంటారు. సో ఈ లో బర్త్ వెయిట్ ఉన్న బేబీస్ కి వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. వీళ్ళకి సర్వసాధారణంగా ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ ఉండి లోపల క్రమక్రమేణా ఎవ్రీ ఆర్గాన్ కి ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాబ్లమ్స్ పెరగకుండా పోయే ఛాన్సెస్ ఉంటుంది. పుట్టిన తర్వాత 72 గంటల నుంచి 120 గంటల వరకు వీళ్ళకి జాండీస్ అనే లక్షణాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్, మెనింజైటిస్, ఆ తర్వాత షుగర్ తగ్గిపోవడం అలాంటి లక్షణాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నవజాత శిశువులలో.
1: డాక్టర్ గారు, మరి సాధారణంగా 9 మంత్స్ నిండకుండానే, అంటే 7th మంత్ లోనే డెలివరీ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఆ బేబీ ఆరోగ్యంగా ఉంటుందా అండి?
2: ఇంతకు ముందు రోజులలో ఈ బేబీస్ లలో బాగా కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి ఎదుగుదల ఉంటుంది, కానీ ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ప్రస్తుతం డెవలప్ అవుతున్న వరల్డ్ లో బేబీస్ కి అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల ట్రీట్మెంట్లు అందించడం ద్వారా వీళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా నార్మల్ పిల్లల లాగే పెరుగుతారు.

0: అంటారు, ప్రీటమ్ బేబీస్ అంటారు వీళ్ళను. సో ప్రీటమ్ బేబీస్ లో మెయిన్ గా 7 నెలల తర్వాత పుట్టిన పిల్లలకి లంగ్ యొక్క లాస్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి పుట్టిన వెంటనే ఆయాసం రావడం, లోపల లంగ్స్ లోపల సర్ఫాక్టెంట్ అనే పదార్థం డెవలప్ అవ్వకపోవడం వల్ల ఆయాసం పెరగకుండా పోవడం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం, అలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. సో దాన్ని ఇమీడియట్ గా గుర్తించి ఇమీడియట్ గా మనం ఆక్సిజన్ అందించడం, తర్వాత ప్రెజరైజ్డ్ ఆక్సిజన్ సిపాప్ ద్వారా అందించడం లేదంటే సర్ఫాక్టెంట్ అనేది ఇవ్వడం ద్వారా వీళ్ళ కాంప్లికేషన్స్ ని పూర్తిగా తగ్గించేసి వీళ్ళు నార్మలైజ్ అయ్యేటట్టు చేస్తారు.
1: డాక్టర్ గారు, మరి కొన్ని సందర్భాల్లో 9th మంత్ అంటే నెలలు నిండి పుట్టినా కూడా చాలా మందిలో ఇటీవల కాలంలో కామెర్లు అనేవి వస్తున్నాయండి. కామెర్లకు ఒక బాక్స్ లో పెట్టి ఉంచుతున్నారు కదా, ఇటీవల కాలంలో ఈ కామెర్లు ఎక్కువ రావడానికి కారణం ఏంటండి?
0: పుట్టిన ప్రతి బేబీకి కామెర్లు అనేటివి వస్తాయి. కామెర్లు అంటే హైపర్ బిలిరుబినేమియా, అంటే బాడీ లోపల బిలిరుబిన్ అనే పదార్థం ఎక్కువ అవడం. ఈ బిలిరుబిన్ ఎలా ప్రొడక్షన్ అవుతుంది అంటే బాడీ లోపల ఉన్న రక్తం, ఎర్ర రక్త కణాలు డిస్ట్రాయ్ అయిపోయి అది బిలిరుబిన్ అనే పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి. బాడీలో అక్యుములేట్ అయిపోయి ఆ తర్వాత బిలిరుబిన్ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ లాగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అది కాంజుగేటెడ్ లాగా అయిపోతుంది.

0: పుట్టిన ప్రతి బేబీకి కామెర్లు అనేటివి వస్తాయి. కామెర్లు అంటే హైపర్ బిలిరుబినేమియా, అంటే బాడీ లోపల బిలిరుబిన్ అనే పదార్థం ఎక్కువ అవడం. ఈ బిలిరుబిన్ ఎలా ప్రొడక్షన్ అవుతుంది అంటే బాడీ లోపల ఉన్న రక్తం ఎర్ర రక్త కణాలు డిస్ట్రాయ్ అయిపోయి అది బిలిరుబిన్ అనే పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి. బాడీలో అక్యుములేట్ అయిపోయి ఆ తర్వాత బిలిరుబిన్ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ లాగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అది కాంజుగేటెడ్ లాగా అయిపోతుంది. కాంజుగేటెడ్ లాగా మారిపోతే అది వాటర్ లో సాల్యుబుల్ అయిపోయి యూరిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కానీ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ అనేది బాడీలోనే ఉండి అది కాంజుగేషన్ అవ్వకుండా ఉంటే అది బాడీలో ఉండి కామెర్ల రూపంలో కనిపిస్తుంది అన్నమాట. సో ఎందుకు ఈ రోజులలో ఎక్కువ వస్తుందంటే బేబీస్ పుట్టిన తర్వాత వీళ్ళు పాలు తీసుకోవడంలో ప్రాబ్లం ఉన్నా గానీ లేదంటే బేబీస్ కి ఇన్ఫెక్షన్ రావడం వల్ల గానీ పుట్టుకతోనే ఆక్సిజన్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళు సిక్ బేబీస్ అవడం, సిక్ బేబీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి కామెర్లు ఎక్కువ కనిపిస్తుంది. కామెర్లలో రెండు రకాలు ఉంటది, ఫిజియోలాజికల్ జాండీస్ అండ్ పెథలాజికల్ జాండీస్. ఫిజియోలాజికల్ జాండీస్ అనేది ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ బేబీస్ అందరికీ డెవలప్ అయ్యే జాండీస్. సో ఈ జాండీస్ అనేటివి ఎప్పుడు గుర్తిస్తామంటే 72 గంటల తర్వాత ఈ బేబీస్ లో మనం జాండీస్ ని గుర్తిస్తాము. జాండీస్ లెవెల్ 5-7 mg/dL ఉన్నప్పుడే అది మనకు బాడీ లోపల స్కిన్ ద్వారా బయటకు తెలుస్తుంది. సో అప్పుడే మనం గుర్తించగలం. ఈ బేబీస్ కి జాండీస్ రోజులు పెరుగుతున్న కొద్దీ ఈ బిలిరుబిన్ ప్రొడక్షన్ ఆగిపోయి అది యూరిన్ ద్వారా క్లియర్ అవ్వకుండా బిలిరుబిన్ ప్రొడక్షన్ తగ్గిన తర్వాత కామెర్లు తగ్గుతుంది. మదర్ సైడ్ నుంచి అడిక్వేట్ గా ఫీడింగ్ తాపించాలి, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చూసుకోవాలి, ఆ తర్వాత ఎలాంటి సిక్ అవ్వకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. కొన్ని రకాల పెథలాజికల్ జాండీస్, సో పెథలాజికల్ జాండీస్ అంటే మొదటి రోజే బిలిరుబిన్ అనేది మోర్ దాన్ 10 ఉన్నది అనుకోండి, పెథలాజికల్ జాండీస్ అంటారు. బిలిరుబిన్ ప్రొడక్షన్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి, నార్మల్ కంటే ఒక 10 times ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. ఈ పెథలాజికల్ జాండీస్ మామూలుగా జాండీస్ బాడీ లోపల ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బిలిరుబిన్ అనేది క్రమక్రమంగా బ్రెయిన్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి బిలిరుబిన్ అనేది బ్రెయిన్ కి క్రాస్ అయిందంటే ఇక్కడ బ్రెయిన్ లో నర్వస్ సిస్టమ్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. డిస్ట్రాయ్ చేసిన తర్వాత లోపల పర్మనెంట్ డామేజెస్ ఆఫ్ బ్రెయిన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కొంతమంది జాండీస్ ఎక్కువ అయిపోయి బ్రెయిన్ డామేజ్ అయిపోయి వాళ్లకు వినికిడి సమస్యలు గానీ లేకపోతే కాళ్ళు చేతులు సరిగా పనిచేయకపోవడం గానీ పర్మనెంట్ డామేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
1: డాక్టర్ గారు, మరి అంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటే ఆకలైందని చెప్పి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు, పాలు పట్టినా కూడా అదే పనిగా ఏడుస్తూ ఉంటారండి, అంటే ఇలా ఏడవడానికి కారణాలు ఉంటాయండి?
0: ఉంటాయండి. పాలు పట్టి ఇచ్చేటప్పుడు పొజిషనింగ్ అండ్ లాచింగ్ అంటారు. పొజిషనింగ్ అనేది బేబీ అనేది కరెక్ట్ గా ఎలా హోల్డ్ చేయాలి మనం, ఆ తర్వాత లాచింగ్ అంటే తల్లి యొక్క రొమ్ముని బేబీ ఎలా అటాచ్మెంట్ చేయాలి అనేది రెండు విధానాలు ఉంటాయి. ఆ విధానాలు కరెక్ట్ గా ఉంటే బేబీ అడిక్వేట్ ఫీడ్ అంటే ఫీడింగ్ అనేది 15-20 minutes లో కంప్లీట్ బ్రెస్ట్ ఎంప్టీ అవుతుంది. సో బేబీ 15-20 minutes లో స్టమక్ కూడా ఫుల్ అవుతుంది. కానీ కొంతమంది బేబీస్ యొక్క పొజిషనింగ్ అండ్ లాచింగ్, సో నేను ఫస్ట్ పొజిషనింగ్ గురించి చెప్పదలుచుకున్నాను. పొజిషనింగ్ అంటే బేబీని మనం ఫస్ట్ బేబీ యొక్క వెన్నెముకని మన మోచేతి మీద పెట్టేసి ఆ తర్వాత బేబీ యొక్క తలని మన మోచేతిలో సపోర్ట్ చేసి ఆ తర్వాత బేబీని లోపలి వైపుకి అంటే బేబీ యొక్క పొట్ట తల్లి పొట్ట రెండు అటాచ్ అయితే ఆ తర్వాత తల్లి యొక్క రొమ్మును ఇంకో చేతితో బయటికి తీసి బేబీ యొక్క నోట్లో పెట్టాడు. సో పొజిషనింగ్ అయిపోయింది. ఇప్పుడు లాచింగ్, లాచింగ్ ఏంటంటే నిప్పిల్ తల్లి యొక్క రొమ్ములో ఉన్న నిప్పిల్ ని బేబీ యొక్క నోట్లో పెట్టిన తర్వాత కంప్లీట్ సీల్ ఫామ్ అవ్వాలి. సీల్ ఫామ్ అయితే సైడ్ నుంచి గాలి వెళ్ళడం కానీ జరగదు, ఆ తర్వాత ఏరోఫేజియా అనే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కంప్లీట్ బ్రెస్ట్ ఎంప్టీ అయిపోయి బేబీ కంప్లీట్ ఫీడ్ తీసుకుంటే ఏడ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి.
1: చాలా మంది పడుకుని పాలిస్తూ ఉంటారు, అంటే అసలు పడుకుని పాలు ఇవ్వడం మంచిదేనా కరెక్టేనా, లేకపోతే కూర్చునే ఇవ్వాలండి పాలు తల్లిపాలు?
0: పాలు అనేది కూర్చొని ఇవ్వడం వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నాయి, కానీ పడుకొని ఇవ్వకూడదు అని చెప్పలేము. ఎందుకంటే కొంతమంది మదర్స్ కి ఆపరేషన్ అవుతుంది, కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ పడుకొని కూడా ఇవ్వచ్చు, కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తాయి. సో కూర్చొని ఇవ్వడం వల్ల బేబీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదే పడుకొని ఇస్తే మాత్రం బేబీని షోల్డర్ నుంచి తల భాగం అనేది 30 degrees యాంగిల్ ఎలివేట్ అయి ఉండాలి. ఆ తర్వాత కంటిన్యూస్ గా బేబీని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. బేబీ సక్ చేస్తున్నారా లేదా సక్ చేయకుండా నోట్ లోపల ఉన్న పాలన ఏమన్నా ఆస్పిరేట్ అయ్యే ఛాన్స్ లాగా ఏమైనా వామిటింగ్ చేసే ఛాన్స్ ఉన్నదా లేదని గమనిస్తూ ఉండాలి. అండ్ బేబీని ఒక సైడ్ కి తిప్పేసి పాలు పట్టడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమంది సిక్ బేబీస్ అండ్ సరిగా స్టిమ్యులేట్ అవని బేబీస్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కూర్చొని పట్టేయడం అనేది చాలా మంచి పద్ధతి.
1: డాక్టర్ గారు, మరి పుట్టిన వెంటనే పాలు తాగించడం మంచిది అని అంటూ ఉంటారు కదా, మరి కొంతమందిలో పాలు రావడం లేట్ అవుతూ ఉంటుంది, మరి అటువంటి సందర్భంలో ఎటువంటి ఫీడ్ ఇవ్వాలి?

0: పుట్టిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో పుట్టిన వెంటనే పాలు పట్టేయాలి. పాలు కొలెస్ట్రమ్ అనే స్టేజ్ లో వస్తుంది, అంటే థిక్ కార్బోహైడ్రేట్స్, థిక్ ప్రోటీన్స్ అండ్ థిక్ ఫ్యాట్స్, చాలా కాన్సన్ట్రేటెడ్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది. సో ఆ మిల్క్ అప్ టు 5 ml అనేది అందరు మదర్స్ లో కొలెస్ట్రమ్ అనేది వస్తుంది. 5 ml ఆఫ్ కొలెస్ట్రమ్ అనేది 10 to 20 ml తాగిన మిల్క్ అంత ఈక్వాలిటీ వస్తుంది. సో డెలివరీ అయిన వెంటనే పాలు పట్టేయడం అనేది చాలా మంచి పద్ధతి, దాన్ని కొలెస్ట్రమ్ అంటారు. 3 days వరకు కొలెస్ట్రమ్ వస్తుంది, థర్డ్ డే నుంచి నార్మల్ మిల్క్ వస్తాయి. పాలు తాగించడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బేబీ సక్ చేస్తేనే నెక్స్ట్ డేకి గానీ నెక్స్ట్ 6 hours లో గానీ పాలు రావడానికి హార్మోన్ రిఫ్లెక్స్ వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ పాలు సెక్రీట్ అవ్వడానికి బాడీలో చేంజెస్ వస్తాయి. ఈవెన్ ఎంటీ బ్రెస్ట్ ఉన్నా కూడా బేబీని కంపల్సరీ సక్ చేయించాల్సి, కొలెస్ట్రమ్ అనేది వస్తుంది. ఆ కొలెస్ట్రమ్ వల్ల బేబీ స్టమక్ అనేది ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంతమంది బేబీస్ కి అసలే పాలు రావట్లేదు, ఒకవేళ మదర్ డయాబెటిక్ అయ్యి ఉండి బేబీ వెయిట్ ఎక్కువ, సో బేబీకి పాలు ఎక్కువ అవసరం పడుతుంది అనుకున్నప్పుడు డాక్టర్ సలహా అనుగుణంగా మనము ఫార్ములా మిల్క్ అనేది ఎలా యూజ్ చేయాలో అనేది తెలుసుకున్న తర్వాత దాన్ని కూడా వాడవచ్చు.
1: డాక్టర్ గారు, మరి కొన్ని రకాల ఆహార పదార్థాలు తల్లి తినటం వల్ల ఈ నవజాత శిశువులకి వచ్చేటటువంటి సమస్యలు ఏమైనా ఉంటాయా? కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు అంటూ ఉంటారు, కొన్ని తినాలి అంటూ ఉంటారు, మరి అలాంటి సందర్భంలో ఈ శిశువుకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయండి?
0: మదర్ ఏదైనా ఫుడ్ తీసుకుంటే మదర్లో డైజెస్ట్ అయిపోయి మదర్కి ఎనర్జీ రావడానికే మదర్ ఫుడ్ తీసుకుంటుంది, అంతేగాని ఏదైనా ఆహార పదార్థాలు అనేటివి ఫస్ట్ బ్లడ్లో మిక్స్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ గ్లాండ్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి మిల్క్లో సెక్రీట్ అయ్యి అక్కడ నుంచి బేబీకి వెళ్ళే చాలా రేర్గా ఉంటాయి. కొన్ని రకాల మెడిసిన్స్ అన్ని, కొన్ని రకాల ఫుడ్ ఫ్లేవర్స్ అండ్ ఫుడ్ ఆర్డర్స్ మాత్రమే ట్రాన్స్మిట్ అవుతాయని చెప్పేసి స్టడీస్లో తెలుసుకుంటున్నాము. మదర్ తీసుకుంటాం ఏదైనా హార్ట్ పదార్థాలు కానీ కోల్డ్ కలిగించే పదార్థాలు కానీ బేబీకి మదర్ పాల నుంచి ట్రాన్స్మిట్ అవ్వవు. సో ఇది ఒక అపోహ లాంటిదే. కాకపోతే తల్లి నుంచి పాలు ఎక్కువ రావాలి, బేబీ ఎక్కువ యాక్సెప్ట్ చేయాలి అంటే మొదటగా మనం పాటించాల్సింది మదర్ కి హైడ్రేషన్ మెయింటైన్ చేయడం. సో ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వడం. తల్లి పాలలో 88% ద్రవ పదార్థమే ఉంటుంది, రిమైనింగ్ 12% ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉంటాయి. 88% ప్రొడక్షన్ అవ్వాలి అంటే మదర్ లో అడిక్వేట్ హైడ్రేషన్, ఎక్కువ శాతం నీరు ఉండాలి. సో మదర్ కి పానీయాలు, నీళ్లు, కొబ్బరి నీళ్లు, బట్టర్ మిల్క్ లాంటివి ఎక్కువ పట్టిస్తూ ఉండాలి. రెండోది వచ్చేసి ఫుడ్ అనేది కొంతమందికి అంటే గెలాక్టోజెనిక్ అంటారు, పాలని ఉత్పత్తి చేసే హార్మోన్ ని విడుదల చేసే ఫుడ్స్ ఉంటాయి. లీఫీ వెజిటబుల్స్ ఇలాంటి ఎక్కువ తినడం వల్ల మదర్ కి హార్మోన్స్ అనేది ఎక్కువ రిలీజ్ అయ్యి పాల ఉత్పత్తి ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటది, కాబట్టి ఇవి మదర్ కి అందించాల్సి ఉంటది.
1: డాక్టర్ గారు, మరి నవజాత శిశువు నుండి 1 year లోపు వరకు కూడా ఎటువంటి ఆహారం ఇవ్వాలండి చంటి పిల్లలకి?
0: 0 to 6 months వరకు ఓన్లీ తల్లిపాలు మాత్రమే, వాటర్ గాని హనీ గాని వేరే ఎలాంటి పదార్థాలు ఇవ్వకూడదు, ఎక్సెప్ట్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేటటువంటి విటమిన్ D3 గానీ, కొంతమందికి మల్టీ విటమిన్ డ్రాప్స్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తారు, అవి కాకుండా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలలో 88% వాటర్ ఉంటుంది, బేబీకి దప్పిక అనేది తీరుతుంది, కార్బోహైడ్రేట్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, ఎనర్జీ ప్రొడక్షన్ అవ్వడానికి అవుతుంది. సో దాని వల్ల బేబీ యొక్క బాడీ బిల్డింగ్ అవ్వడానికి దోహదపడుతుంది అనమాట. 20 months అయితే బేబీకి కంపల్సరీగా ఫీడింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. 6 months తర్వాత కాంప్లిమెంటరీ ఫుడ్ స్టార్ట్ చేస్తాం. పాల వల్ల వచ్చే ఎనర్జీ అనేది బేబీ గ్రోత్ కి సఫిషియంట్ కాదు, కాబట్టి అప్పుడు మనం ఫీడింగ్ ప్లస్ ఫుడ్ రెండు కలిస్తే కాంప్లిమెంటరీ ఫుడ్స్. బేబీ కూర్చోవడానికి ట్రై చేస్తుంది, ఆపోజిట్ సైడ్ లో హెడ్ మూమెంట్ చేసినా గానీ, లేదు అంటే జా మూమెంట్స్ పైనుంచి కింది వరకు తీస్తున్నా గానీ, ఫింగర్ లో స్పూన్ గానీ లేదంటే ఫుడ్ ఐటమ్ ఏదైనా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా కూడా బేబీ అనేది ఆహార పదార్థాన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నదని చెప్పేసి ఇవి మనకు క్లూస్ అన్నమాట. సో దాని తర్వాత బేబీస్ కి మనం కాంప్లిమెంటరీ ఫుడ్ స్టార్ట్ చేయొచ్చు. తృణధాన్యాలు, ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి రైస్ కానీ వీట్ కానీ వాడచ్చు. 8 months తర్వాత అక్సెప్ట్ చేస్తుందంటే తృణధాన్యాలు ఏదైనా వాడచ్చు. వీటితో పాటు పప్పు దినుసులు, పప్పు నుంచి మెయిన్ ప్రోటీన్ వస్తుంది. ఇప్పుడు మనం తృణధాన్యాల నుంచి కార్బోహైడ్రేట్స్ వచ్చి కెలోరీస్, శక్తి జనరేట్ అవ్వడానికి, పప్పులు అనేటి ప్రోటీన్స్, ప్రోటీన్స్ వల్ల లోపల మజిల్ మాస్ పెరగడం అన్నమాట, విటమిన్స్ కూడా కావాలి కాబట్టి. సో లీఫీ వెజిటబుల్స్ లోను తర్వాత ఫ్రూట్స్ లోను వాడితే దాంట్లోంచి మనకు కావాల్సినటువంటి విటమిన్స్ అనేటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాజు కానీ లేకపోతే మార్కెట్ లో దొరికేటువంటి మంచి డ్రై ఫ్రూట్స్ ని కూడా వాష్ చేసిన తర్వాత ఈ అన్నిటిని ఒక పొడి మిశ్రమం లాగా చేసేసుకొని ఒక బాటిల్ లోపల ఎప్పుడైతే బేబీకి అవసరం ఉంటుందో అప్పుడు 1 to 2 spoons తీసుకొని మళ్ళీ దాన్ని మరగబెట్టి ఫుడ్ ప్రిపేర్ చేసి మళ్ళీ ఏ టైం ఆ టైం ప్రిపేర్ చేసి బేబీ

0: బేబీకి ఇస్తూ ఉండాలి. నీట్గా మంచిగా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇస్తే బేబీ ఎదుగుదలకి చాలా మంచిగా దోహదపడుతుంది.
1: డాక్టర్ గారు, మరి నవజాత శిశువు నుండి 1 సంవత్సరం వరకు పిల్లల్లో వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యల గురించి, అలాగే పిల్లల పెంపకంలోనూ పిల్లలకి ఇచ్చే ఆహారం విషయంలోనూ తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మా శ్రోతలకి చాలా చక్కగా వివరంగా మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు.
2: మీరింతవరకు నవజాత శిశువు ఆరోగ్య సమస్యలు, జాగ్రత్తలు ఈ అంశం గురించి పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఏ రాజేంద్ర కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ. శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం
3: మా హాస్పిటల్ నందు
2: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స,
3: డాక్టర్ ఏఆర్ కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స,
2: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును,
3: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
2: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్ RTC బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
6: నాగోటు శృతిలోనా
5: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
6: నాగుడె లయలోనా పాడవే పాడవే కోయిలా.
7: మాటలు మీవి, పాటలు మావి.
5: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
7: మరొక నెంబర్ 2950-39.
6: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
5: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
7: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
6: పాడుతూ పరవశించు జన్మ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. మొదటగా వినండి ఉయ్యాల చిత్రం నుంచి పాటని.

0: अनुबोस इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स एंड ऑटोनॉमस कॉलेज केटीपीएस रोड पालवंचा जिल्लालोने ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం నాణ్యమైన విద్య 100% ప్లేస్మెంట్ మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్ కాల్ చేయండి 9246907407
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు,
1: మీ మాటలు మా పాటలు,
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.
2: ఆకాశవాణి గిరిజన ప్రజా జీవన విధానాల మేళవింపు గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం.
3: ఈనాటి కార్యక్రమంలో చరిత్రలో గిరిజన పోరాటాలు ఎంవి సత్యనారాయణ గారి ప్రసంగం వింటారు.
4: మన స్వాతంత్ర సమరాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొందరిని గురించి మాత్రమే ప్రస్తావిస్తాము. వాస్తవానికి కొన్ని సందర్భాల్లో ఇది అవసరానికన్నా ఎక్కువనే చెప్పవచ్చు. కానీ మన స్వాతంత్ర సమరంలో అడవులలో మన గిరిజన వీరులు పోషించిన పాత్ర అనుపమానం. వారు నివసించింది అడవుల్లో, కానీ దేశానికి చేసిన సేవ మాత్రం మాటలతో నిర్వచించలేనిది. 1857 నుంచి మనకు స్వాతంత్ర్యం సిద్ధించేదాకా వారి వారి ప్రాణాలని త్యాగం చెయ్యని గిరిజన తెగ ఒకటంటే ఒకటి కూడా లేదు. స్వాతంత్ర్యం అంటే ఏమిటి, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం అంటే ఏమిటి వంటి విషయాలన్నింటినీ మాటలతో కాకుండా తమ త్యాగాల ద్వారా వారు అవేమిటో మనకు నేర్పారు. కానీ మన రాబోయే తరాలకు ఈ చరిత్ర పూర్తిగా తెలిసే అవకాశం లేదు. అందుకే ఈ గిరిజనులు ఎక్కడ నివసించారో, ఏ రాష్ట్రాల్లో బ్రిటిష్ పాలకులతో సంఘర్షించారో తలవంచడానికి భయపడకుండా ఎందుకు నిరాకరించారో, ఏ గిరిజన ఉద్యమాలు జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో రంపా తిరుగుబాటు జరిగింది. 1766 నిజాం రాజు రంపా ప్రాంతాన్ని తూర్పు ఇండియా కంపెనీకి ఇచ్చాడు. కంపెనీ అధికారుల మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా 1802-1803 సంవత్సరంలో రామభూపతి నాయకత్వంలో కోయలు, కొండరెడ్లు తదితర గిరిజన తెగలు పోరాటం సాగించాయి. 1813 బ్రిటిషర్లు రామభూపతిని ఈ ప్రాంతానికి అధిపతిగా అంగీకరించడంతో పోరాటాన్ని నిలిపివేశారు. కానీ ఆ తరువాత రామభూపతి కుమారుడు బ్రిటిష్ అధికారుల ప్రోద్బలంతో గిరిజనులపై అనేక రకాల పన్నులు విధించడంతో వారు తమ్మన్నదొర నాయకత్వంలో 1879 మళ్ళీ తిరుగుబాటు చేశారు. ఇది విశాఖ, భద్రాచలం, రేకపల్లి, చోడవరం మొదలైన ప్రాంతాలకు విస్తరించింది. 1880 సైనిక బలంతో ఈ తిరుగుబాటును బలవంతంగా అణిచివేశారు. తరువాత ఒడిశాలో కోందుల తిరుగుబాటు జరిగింది. కోందులు ఒరిస్సాలో నివసించే గిరిజనులు. మొదటిసారిగా 1817 తిరుగుబాటు లేవదీశారు. తరువాత 1830 చిన్నోయ్ దొర, 1850 చక్రబోయ్ దొర, 1857 సురేంద్ర సాయి నాయకత్వంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. 1894 కొండ సవరలు విదేశీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాట్లన్నింటినీ బ్రిటిష్ వారు తమ సైనిక బలంతో అణిచివేశారు. అలాగే చోట నాగపూర్ ప్రాంతంలో కోల్ గిరిజన తెగకు చెందిన వారు నివసించేవారు. బ్రిటిష్ పాలకులు గిరిజనేతర రైతులను గిరిజన ప్రాంతాల్లో స్థిరపడేలా ప్రోత్సహించడంతో భూమి యజమానులతో కౌలు సంబంధాలు మొదలయ్యాయి. దీంతో ద్రవ్య విధానం కూడా ప్రారంభమైంది. వడ్డీ వ్యాపారుల దోపిడీలు కూడా మొదలయ్యాయి. ఆ సందర్భంలో కోల్ గిరిజనుల్లో అశాంతి అధికమైంది. గిరిజనులు గిరిజనేతరులకు కట్టు బానిసలుగా మారారు. ప్రభుత్వ గృహ అవసరాల్లోనూ శ్రమ దోపిడీ ఎక్కువైంది. వీటికి నిరసనగా కోళ్లు 1831-32 తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటును కూడా బ్రిటిష్ ప్రభుత్వం అణిచివేసింది. తర్వాత సంతాల్ తిరుగుబాటు. ఈ తిరుగు

తిరుగుబాటు బీహార్, బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో సంభవించింది. దీన్ని గొప్ప తిరుగుబాటుగా పేర్కొంటారు. దీనికి ప్రముఖ కారణం బ్రిటిష్ అధికారి కారన్ వాలిస్ ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు విధానం. దీనికి వ్యతిరేకంగా సంతాల్లు 1811, 1823, 1829లో తిరుగుబాటు చేశారు. 1854లో కను సిద్ధు అనే గిరిజన సోదరుల నాయకత్వంలో ఈ తిరుగుబాటు మరోసారి చెలరేగింది. వీరు జమీందారుల భూముల ఆక్రమణకు ప్రయత్నించారు. 1855 జూన్లో ఈ సోదరుల నాయకత్వంలో సంతాల కోసం ప్రత్యేక రాజ్యం ఏర్పాటుకు ర్యాలీ నిర్వహించారు. ఈ పోరాటంలో 15,000 నుండి 25,000 వరకు సంతాల్ ప్రజలు బ్రిటిష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారు. 1856 ఫిబ్రవరిలో కనుహా కూడా సైన్యం చేతిలో మరణించాడు. 1885 జూలైలో బ్రిటిష్ ప్రభుత్వం మార్షల్ లా విధించి ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసింది. అక్కడి గిరిజనులు ఈ పోరాటం గురించి ఇప్పటికీ అనేక పాటలుగా మలిచి వర్ణించి పాడుకుంటారు. అలాగే బస్తర్ ప్రాంతంలో మురియో, మరియా, హాల మొదలైన గోండు తెగలు జీవించేవారు. బ్రిటిషర్ల రాకతో బనియాలు, రోహిల్లాలు మొదలైన వడ్డీ వ్యాపారులు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరు గోండుల భూములు ఆక్రమించుకోవడం, వెట్టి చాకరీ చేయించడం, స్త్రీలను వేధించడం మొదలైన అకృత్యాలకు ఒడిగట్టారు. ఈ బాధలు ఓర్చుకోలేక గిరిజనులు వారిపై 1880 తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో ఎంతోమంది గిరిజన వీరులు తమ ప్రాణాలు త్యజించారు. బ్రిటిష్ ప్రభుత్వం 1891 నాటికి ఈ తిరుగుబాటును అణిచివేసింది. ఇప్పటికీ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ తిరుగుబాటు గురించి ఘనంగా చెప్పుకుంటారు. ఛోటా నాగ్పూర్ ప్రాంతంలో నివసించే మరో గిరిజన తెగ ముండాలు. ఈ తెగలో అంతర్యుద్ధం కారణంగా వీరి భూమిలో కొంత భాగం సమీప హిందూ రాజుల పాలనలో వెళ్ళింది. ఆ సమయంలోనే క్రైస్తవ మిషనరీల ప్రచారంతో ఆ మతాన్ని స్వీకరిస్తే తమ పరిస్థితి మెరుగవుతుందని భావించి ముండాలు అధిక సంఖ్యలో మత మార్పిడి చేసుకున్నారు. దీంతో క్రమంగా అధిక సంఖ్యలో గిరిజనేతరులు స్థిరపడటంతో వీళ్ళ పరిస్థితి దిగజారింది. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. చివరకు 1895 బీర్సా ముండా నాయకత్వంలో తమ ప్రాంతాల్లో స్థిరపడ్డ గిరిజనేతరులందరినీ తరిమివేయాలని తిరుగుబాటు ప్రారంభించారు. బిర్సా ముండాను 1895 నిర్బంధించగా ఆ తెగ ప్రజలు విడిపించుకున్నారు. 1899 నాటికి తిరుగుబాటు తీవ్ర స్థాయికి చేరింది. 1900 బిర్సా ముండాను మళ్ళీ నిర్బంధించారు. కారాగారంలో హింసించడంతో ఇతను మరణించాడు. దీంతో క్రమంగా ఈ ఉద్యమం బలహీనమైంది. తర్వాత చెప్పుకుంటే అప్పటి మద్రాస్ రెసిడెన్సీలోని ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతం 19,287 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. ఇందులో గంజాం, విశాఖపట్నం, గోదావరి ప్రాంతం ఉండేవి. బ్రిటిష్ ప్రభుత్వం 1882 మద్రాస్ అటవీ చట్టం చేసి పోడు వ్యవసాయంపై అనేక ఆంక్షలు విధించింది. ఇక్కడ గిరిజన తెగలు, కోయలు, కొనరెడ్లు అధిక సంఖ్యలో ఉండేవారు. బ్రిటిష్ అధికారుల సహాయంతో స్థానిక నేతలు దురాగతాలకు పాల్పడ్డారు. దీంతో విసిగిపోయిన గిరిజనులను అల్లూరి సీతారామరాజు సమైక్య పరిచి తిరుగుబాటు లేవదీశారు. గెరిల్లా పోరాట పద్ధతిలో ఈ తిరుగుబాటు సాగింది. పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధాలను సేకరించేవారు. సీతారామరాజు అనుచరులతో మొదట చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. తరువాత అడ్డతీగల, రాజా ఉమ్మంగి, కృష్ణదేవిపేట మొదలైన పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు. ఈ తిరుగుబాటును అణిచివేసేందుకు మద్రాస్ ప్రభుత్వం రూదర్ఫోర్డ్ను పంపించింది. సీతారామరాజు ముఖ్య అనుచరుడైన మల్లుదొరను 1923 సెప్టెంబర్లో నిర్బంధించారు. మరో అనుచరుడు అగ్గిరాజును కాల్చి చంపారు. దీంతో ఈ ఉద్యమం ముఖ్య నాయకులను కోల్పోయింది. చివరకు 1924 మే 7వ తేదీన సీతారామరాజును కాల్చి చంపడంతో ఈ ఉద్యమం నిలిచిపోయింది. ఇకపోతే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం నాయకత్వంలో ఒక తిరుగుబాటు జరిగింది. ఈయన 1901 అక్టోబర్ 22వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో జోడఘాట్ ప్రాంతంలో జన్మించారు. ఆయన నిరక్షరాస్యుడైనప్పటికీ ఆ ప్రాంతంలో గోండులు, కాలంలు మొదలైన గిరిజన తెగలను ఏకం చేసి నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిపారు. జోడఘాట్ పై దాడికి ప్రయత్నించిన నిజాం సైన్యాన్ని సంప్రదాయ ఆయుధాలతో ఎదుర్కొన్నారు. జల్ జంగల్ జమీన్, నీరు అటవీ భూమి.

0: మనవే అనే నినాదంతో గిరిజనులను చైతన్యపరిచారు. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ప్రభావంతో ఈ ఉద్యమాన్ని నడిపించారు. నిజాం ప్రభుత్వం ఈయనను బంధించడానికి స్థానిక తాలూకాదార్ అబ్దుల్ సత్తార్ను నియమించింది. ఆయన విఫలం చెందడంతో నిజాం సైన్యం ప్రత్యక్ష దాడికి దిగింది. 1940 అక్టోబర్ 8వ తేదీన జరిగిన దాడిలో కొమరం భీం వీరమరణం పొందారు. కొమరం భీంను నిజాం పాలకుల నుంచి తెలంగాణ ప్రజల స్వాతంత్ర్యానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తిగా అభివర్ణిస్తారు. గోండులు ఈయనను దేవుడిగా ఆరాధిస్తారు. ఈ విధంగా స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో ఎందరో గిరిజన యోధులు పోరాటం సాగించి అమరులయ్యారు, జాతికి ఆరాధ్యులుగా నిలిచారు.
1: మీరు ఇంతవరకు చరిత్రలో గిరిజన పోరాటాలు ఎంవి సత్యనారాయణ గారి ప్రసంగం విన్నారు.
2: గిరిజన ప్రజా జీవన విధానాల మేళవింపు గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: Anubhav's Institute of Technology for Women's in Autonomous College, KTPS Road, Palwancha. Jillalone ekaika Mahila Engineering Kalashala. Diploma BTech kursulato patu hostel saukaryam. Nanyamaina vidya 100% placement. Mee ammayila ujjwala bhavishyattiki surakshitamaina best choice. Call cheyandi 9246907407.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో, అనంతరం 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వివిధ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. 35 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సైంటిఫిక్ ఆఫీసర్ 3 పోస్టులు, జూనియర్ ఇంజనీర్ 1, సైంటిఫిక్ అసిస్టెంట్ 3, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 3, సూపర్వైజర్ 1, ట్రేడ్స్మ్యాన్ 7, లెబొరేటరీ అసిస్టెంట్ 1, క్లర్క్ 4, వర్క్ అసిస్టెంట్ 8, సెక్యూరిటీ గార్డ్ 3, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 1 పోస్టు ఖాళీగా ఉంది. మొత్తంగా 35 పోస్టులు భర్తీ

0: చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఎస్సి పాస్ అయి ఉండాలి. వీటితో పాటు ఉద్యోగ అనుభవం కూడా పరిగణలోకి తీసుకుంటారు. నెలకు సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగస్తులకు 118,110 రూపాయల స్టైఫండ్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సూపర్వైజర్ పోస్టులకు 73,020 రూపాయల స్టైఫండ్, ట్రేడ్స్మ్యాన్, లాబొరేటరీ అసిస్టెంట్, క్లర్క్కు 46,990 రూపాయలు స్టైఫండ్, వర్క్ అసిస్టెంట్, సెక్యూరిటీ గార్డుకు 36,360, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కు 63,900 రూపాయల స్టైఫండ్ చెల్లిస్తారు. సైంటిఫిక్ ఆఫీసర్ 31 సంవత్సరాలు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 36 సంవత్సరాలు, ట్రేడ్స్మ్యాన్, వర్క్ అసిస్టెంట్ 31 సంవత్సరాలు, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 33 సంవత్సరాలు, ఇతర పోస్టులకు 28 సంవత్సరాలు వయస్సు మించకుండా ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, పిఎఫ్టి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://www.tifr.res.in https://www.tifr.res.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 4, 2026. మరొక ప్రకటన. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 9 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ గ్రేడ్ 1 SSI 2026 5 పోస్టులు, ప్రాజెక్ట్ ఇంజనీర్ గ్రేడ్ 1 TSCS 2026 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు ఉద్యోగ అనుభవాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటారు. వయసు విషయానికి వస్తే జూన్ 1, 2026 నాటికి 32 సంవత్సరాలు వయస్సు మించకుండా ఉండాలి. వీరికి నెలకు 40,000 నుంచి 55,000 రూపాయల జీతం ఇస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://bel-india.in అనే వెబ్సైట్ని చూడవచ్చు. https://bel-india.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూలై 4, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట. శ్రోతలు తమకిష్టమైన పాటలను ప్రత్యక్షంగా కోరుకొని వినే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429503829 0953. ఈనాటి కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ బాబుసింగ్ గారు, ఎం సుమన్ గారు. ఈనాటి మీరు కోరుకున్న పాటల్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను నేను మీ రేడియో నేస్తం చింతకింది శ్రీధర్.

0: ఈనాటి మొదటి కాలర్ హలో.
1: హలో, శుభోదయం సార్.
0: శుభోదయం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: బస్ నుంచి వెంకటేష్. బాగున్నారా సార్?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నాం సార్, కార్యక్రమాలు కూడా చాలా బాగుంటున్నాయి.
0: అవునండి, ఈరోజు ఏ పాట విందామని కాల్ చేశారు?
1: గరానా దొంగ సినిమాలో వాన వెలిసిన వేళ.
0: ఓకే అండి, వినిపిస్తామండి. ఏం చేస్తుంటారు వెంకటేష్ గారు?
1: మెడికల్ షాప్ సార్.
0: మెడికల్ షాప్లో చేస్తుంటారా? సరే అండి, మీరు కోరినట్టుగా పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.

0: తర్వాత శ్రోత హలో,
1: గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. నేను సుబ్బయ్య గుడి నుంచి అన్నపారాన్ని మాట్లాడుతున్నాను. బాగున్నారు సార్?
0: బాగున్నామండి అప్పారావు గారు, మీరు బాగున్నారా?
1: బాగున్నాండి. ఈరోజు నాకు కొండవీటి రాజాలో నుంచి మంచం వేసి గుప్పటేసి అనే పాట కోరుకుంటున్నానండి.
0: అండి,
1: ఈ పాట మన శ్రోతలందరికీ డెడికేట్ చేస్తూ, మొన్న 30వ తారీఖు నాడు మధుమంజరి చాలా బాగుందండి. టెలిఫోన్ గురించి ఉపయోగాలు అనర్థాలు అన్ని వివరంగా చెప్పారు. వాట్సాప్ల గురించి ఏవి పెట్టాలో ఏవి పెట్టకూడదు అని చంద్రకాంత్ గారు చాలా అద్భుతంగా వివరించి దాని తగ్గ పాటలు వేశారండి. మధుమంజరి నా ఫేవరెట్ షో అండి. మధుమంజరి చాలా అరలించి మధురమైన మాటలు పాటలు వేసిన చంద్రకాంత్ గారికి, ఆకాశవాణి కొత్త గురించి కేంద్రం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
0: వింటున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. కోరినట్టుగా పాట వినిపిస్తున్నాం వినండి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: अनुबोस इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स एंड ऑटोनोमस कॉलेज, केटीपीएस रोड, पालवंचा, जिल్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల, డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్, మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: హలో
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్ అంత డబ్బు?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం
5: 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్ 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
4: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
5: అరే
4: కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
8: ఆర్బీఐ అంటుంది.
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: గుడ్ మార్నింగ్ పిల్లలు.
12: గుడ్ మార్నింగ్
11: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
13: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
14: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
15: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
16: కార్యక్రమంలో తర్వాత శ్రోత, హలో.
17: నమస్కారం సార్.
16: నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
17: నేను శివతార మండలం రాఘవపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు సార్.
16: వెంకటరాములు గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట విందామని కాల్ చేశారు?

0: చాలా ముందరి సినిమాల నుంచి నాకు ఒక శ్రీమతి కావాలన్న పాఠం వినిపిస్తాను సార్.
1: మీ శ్రీమతి గారి కోసమా?
0: అవును సార్.
1: వినిపిస్తున్నాం, వినండి.
0: థ్యాంక్ యూ.
1: ధన్యవాదాలండి.

0: తర్వాత శ్రోత హలో
1: హలో గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఉమ్మడి నుండి ఫరీద్.
0: ఉమ్మడి నుంచి ఫరీద్ గారు, ఏం చేస్తున్నారండి?
1: టైలరింగ్ చేస్తుంటా సార్.
0: టైలరింగ్ చేస్తుంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంతేనండి. ఓకే, ఈరోజు ఏ పాట వింటామని?
1: రావోయ్ చందమామ సినిమా నుంచి
0: చెప్పండి. తప్పకుండా వినిపిస్తున్నాం. వినిపిస్తున్నాం వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలండి.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడెం బోరిగడ్డ నుంచి మాట్లాడుతున్నా సార్.
0: రాధాపాసి గారు?
1: అవును సార్, రాధాపాసి. బాగున్నారా సార్?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: ఈరోజు ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: నాకు ముద్దుల చెల్లె సినిమా నుంచి, దాంట్లో ఒక మంచి పాట అన్న చెల్లె సినిమా పాట.
0: తప్పకుండా వినిపిస్తున్నాం, వినండి.
1: సరే సార్,
0: ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో
1: హలో నమస్కారం.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, కాకేళి నాగమణి.
0: నాగమణి గారు చెప్పండి.
1: సినిమా నుంచి తెలుసుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం అన్న పాట కావాలి సార్.
0: కొంచెం పాడండి మా శ్రోతల కోసం.
1: సార్
0: కొంచెం పాడి వినిపించండి మా శ్రోతల కోసం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం
4: మా హాస్పిటల్ నందు
3: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
4: డాక్టర్ ఏఆర్ కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
3: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
4: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
3: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్ RTC బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.
5: మీ అమ్మాయి గాని అబ్బాయి గాని సరిగా చదవలేకపోతున్నారా?
6: చదివినది గుర్తుండటం లేదా?
5: జీవితంలో ఏం చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారా?
6: మార్కులు ర్యాంకులు రాలేదని కృంగిపోతున్నారా?
5: అయితే వెంటనే సంప్రదించండి.
7: శ్రీ సరస్వతి చలపతిరాజు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న
6: సరస్వతి కన్సల్టెన్సీ కొత్తగూడెం.
5: ఫోన్ నెంబర్ 9247296012.
6: ఫోన్ నెంబర్ మరొకసారి 9247296012.

0: కనుక్కున్నారు. తర్వాత శ్రోత, హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సీతంపేట సాదా నరసింహారావు సార్.
0: సీతంపేట నుంచి సాదా నరసింహారావు గారు.
1: సాదం నరసింహారావు.
0: సాదం నరసింహారావు గారు.
1: అవును సార్.
0: ఏ సినిమా నుంచి పాట విందామని కాల్ చేశారండి?
1: యువరాజు సినిమాల నుంచి పాట ఏంటి సార్?
0: తప్పకుండా వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలండి.

0: రెండు తర్వాత శ్రోత హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొత్తగూడెం నుంచి రోషిణి గారు. ఏం చేస్తుంటారండి? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నామా. ఈరోజు ఏ పాట విందామని కాల్ చేసావు? డాడీ మూవీ నుంచి గుమ్మాడి గుమ్మాడి పాట వినిపిస్తున్నామా, వినండి.
1: థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలమ్మా.

0: తర్వాత శ్రోత హలో,
1: నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఇక్కడ గాంధీనగరం.
0: గాంధీనగరం నుంచి
1: మాట్లాడుతున్నా.
0: చెప్పండి అండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: దేవదాస్ సినిమా నుంచి తెలియలేదు చినిపిలేదు అంత పాట.
0: తప్పకుండా వినిపిస్తున్నాం వినండి సార్.
1: ధన్యవాదాలు.
0: నమస్తే అండి.

0: తర్వాత శ్రోత హలో,
1: శుభోదయం సార్.
0: శుభోదయం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పూనం రమేష్ సార్, లక్ష్మీ చైతన్య మండలం సీతారాంపురం.
0: పూనం రమేష్ గారు.
1: అవును సార్. బాగుందా సార్?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాను సార్.
0: ఓకే, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సరే అండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: సార్ నువ్వు నేను మూలించి గాజు వాకు పిల్ల నేను గాజదు నేను గాజని పాట
0: వినిపిస్తున్నామండి.
1: ఓకే సార్. సార్
0: వినండి. ధన్యవాదాలు. తకం దుం కిద్ దిన దుం తకం దుం కిద్ దిన దుం తకం దుం కిద్ దిన దుం తకం. ఆహా, ఒరే వెంకటేశ్, ఇలా ఏరా దొరుకు.

0: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్, మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో.
4: హలో సార్, నమస్తే.
3: నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను నాగేశ్వరరావు ఎన్నికంటి నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నానండి.
3: చెప్పండి నాగేశ్వరరావు గారు, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
4: నాకు ఈరోజు అమరదీపం సినిమాలో ఒక దేవత ఉదయించింది అనే పాట వినిపించండి.
3: వినిపిస్తున్నామండి.
4: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
3: ధన్యవాదాలండి.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో.
1: హలో, శుభోదయం సార్.
0: శుభోదయం అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాస్ గారు కలిసేసింది కాల్. ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: దేవుడు చేసిన మనసు నుంచి విన్నారా అలనాటి వేణుగానం అనే పాట వినిపించండి.
0: తప్పకుండా వినిపిస్తామండి, వినండి.
1: థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలండి.
2: మరలా.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భద్రాద్రి కొత్తగూడ జిల్లా నుండి చికెన్ షాప్ రాముల్ గారు.
0: చికెన్ షాప్ రాముల్ గారు, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: పూలరంగం నుండి మంచి సాంగ్ అండి సార్.
0: సరే అండి, తప్పకుండా వినిపిస్తున్నామేనండి.
1: థ్యాంక్ యూ శ్రోతలు అందరి కోసం సార్.
0: ఓకే అండి, శ్రోతలు అందరి కోసం, వింటున్న మీకోసం, మాకు
1: మీకోసం.
0: ఏం చేస్తుంటారండి మీరు, ఏ ఊరు?
1: రుద్రపూర్ చికెన్ షాప్.
0: మరి అది చెప్పలేదు కదా, శ్రోతలకు ఎలా తెలుస్తుంది మీ ఊరేలా?
1: అదే సార్, రుద్రపూర్ చికెన్ షాపు రాముంది.
0: సరే అండి,
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే అండి, ధన్యవాదాలు అండి.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో.
1: హలో,
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలము కోలవానిపల్లి.
0: చెప్పండి, ఈరోజు ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: కథ నుంచి జలగాల ఆటల్లో గలగల పాటల్లో పాట కావాల.
0: జలకాల ఆటల్లో పాట వినిపిస్తున్నాం, వినండి.

0: తర్వాత శ్రోత హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సతీష్, రాంపురం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
0: పరిచయం లేని వ్యక్తి కట్ల సతీష్.
1: థ్యాంక్ యూ.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట విందాం ఈరోజు?
1: ప్రాణం సినిమాలో నిండు నూరేళ్ల సావాసం అనే పాట వినిపించండి. అదే వింటున్నారు అందరు, చాలా మంది కూడా కాల్స్ దొరుకుతలేవని పాపం తిప్పలు పడుతున్నారు. ఎవరైతే వింటున్నారో వాళ్ళందరి కోసం ఈ పాట.
0: ఓకే అండి, వింటున్న శ్రోతలందరి కోసం ట్రై చేయండి. కాల్ కలుస్తుంది, ఖచ్చితంగా కలుస్తుంది. ట్రై చేస్తూనే ఉండాలి, ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి.
1: అందరికీ కాల్స్ దొరకాలంటే ఇంకో అరగంట సమయం పెంచాలి.
0: అందరికీ సతీష్ గారిలాగా అదృష్టం ఉండాలిగా.
1: ఓకే సార్, ఓకే,
0: తప్పకుండా వినిపిస్తున్నా. వినండి మీరు కోరినట్టుగా
1: ప్రాణం
0: సినిమా నుంచి పాట.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట. శ్రోతలు తమకిష్టమైన పాటలను ప్రత్యక్షంగా కోరుకొని వినే కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ బాబుసింగ్ గారు, ఎం సుమన్ గారు. ఇంతవరకు మీరు కోరుకున్న పాటల్ని వినిపించిన నేను మీ రేడియో నేస్తం చింతకింది శ్రీధర్.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన తొలి ప్రేమ చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటగా వినండి ఫిదా చిత్రం నుంచి పాటని.

0: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆర్యా చిత్రం నుంచి పాటని.
1: ఏం బ్రదర్, వన్ సైడ్ లవ్? చూడు బ్రదర్, వన్ సైడ్ లవర్స్ ఎప్పుడు బాధపడకూడదు, ఎందుకంటే వన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు. మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం, మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునేవాళ్ళు, మందే అప్పర్ హ్యాండ్.

హాస్పదం చిత్రం కోసం వంశీ సాహిత్యానికి ఇళయరాజ సంగీతం అందించగా ఉన్నికృష్ణన్, శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

శ్రోతలకు ప్రకటన. కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల అనగా జూలై 4, 2026 స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపల్ శ్రీ బండి శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు. పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, ఇంకా 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 1 నుంచి 3వ తారీఖు సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు పత్రంతో పాటు అన్ని సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలను జత చేయాలని కూడా సూచిస్తున్నారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని, ఈ అడ్మిషన్లకు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇంకా ఇతర ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలియజేస్తున్నారు. ప్రకటన విన్నారు. శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చిన్నాలుడు చిత్రం కోసం వేటూరి సాహిత్యానికి రాజకోటి సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

మీరు విన్న పాట అప్పులో అప్పారో చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్టేట్ రౌడీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట.

ఈ పూట మా ప్రసారంలో సాయంత్రం 4 గంటలకు నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట ప్రసారమవుతుంది. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పటి నుండి రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం నుంచి ఈ పాట.

ఎముడికి మొగుడు చిత్రం కోసం వేటూరి సాహిత్యానికి రాజకోటి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణంలో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ஹை பால்
1: நடுவுல தாமரா
0: சை பால்
1: வரத புள்ளா
0: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
5: పోలీస్
6: మిస్ సీమా,
5: చెప్పండి.
6: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
5: కానీ నేను ఎందుకు?
6: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
5: డిజిటల్ అరెస్ట్?
6: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
5: ఇంత డబ్బా?
6: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి. లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
5: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
7: హలో మమ్మా.
5: హాయ్.
8: RBI అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ద్వారా జన్హిత్ మే జారీ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: వినండి అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్వాదనం.

0: మన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: మీరింతవరకు అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్వాదనం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షిత.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ, తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రితో సంభాషించారు. అంతకుముందు గత ఏడాది నవంబర్లో జోహనెస్బర్గ్లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఇరు దేశాల నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల భాగస్వామ్య వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు నడిపించడంలో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజిట్లో ప్రచురితం కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల పోర్టబిలిటీని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ నిర్మాణాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం. కొత్త పథకం ప్రకారం ఉద్యోగి, యాజమాన్యం చెల్లించాల్సిన తప్పనిసరి ఈపీఎఫ్ వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఇరుపక్షాలు తమ వేతనంలో 12% చొప్పున సహకారాన్ని కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దిష్ట సంస్థలకు మాత్రం ప్రస్తుతం ఉన్న 10% రేటు వర్తిస్తుంది. వైద్య చికిత్స, విద్య, వివాహం,

నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్టంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటివి ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రస్తుతం పీఎం శ్రీ పాఠశాలల నెట్వర్క్ లేని బ్లాకులకు, అలాగే పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్టంలో జాతీయ విద్యా విధానం 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు మంత్రులకు హామీ ఇచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎన్ఈపీ విజన్ కు అనుగుణంగా రాష్టంలోని విద్యారంగాన్ని పునరుద్దరించడానికి కేంద్ర విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న ఢిల్లీలో డెంగ్యూ నివారణ సన్నద్దతపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నడ్డా, అవగాహన నివారణ చర్యల్లో వార్డు కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని రాష్టాలను కోరారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ పరిధిలో ఉన్న జాతీయ డెంగ్యూ పరిస్థితి, తీసుకుంటున్న ముందస్తు నివారణ చర్యల గురించి ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రికి అధికారులు వివరంగా తెలియజేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక శాశ్వత వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్ ను ఖరారు చేసింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే నియమావళి కిందకు తీసుకొస్తుందని, దీనివల్ల ప్రతి శీతాకాలంలో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేకుండా సకాలంలో నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ, దోహా చర్చలు పురోగమిస్తున్నాయని, ఇప్పటికే సాంకేతికత స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తదుపరి దశ చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని, ఇటీవలి అమెరికా సైనిక చర్య తర్వాత తాము ఈ చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుపైననే ప్రధానంగా చర్చలు సాగాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజమ్ ఘరీబాబాది తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్టలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, సౌరాష్ట, కచ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్

3-2 తేడాతో ఓడించి ఈ విజయంతో బెల్జియం రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా రౌండ్ ఆఫ్ 32లో బోస్నియా హెర్జగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16 కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడుతుంది. నిన్న రాత్రి అట్లాంటాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఓడించింది. ఈ నెల 6న జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మెక్సికోతో తలపడుతుంది. మెక్సికో సిటీలో జరిగిన మరో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో ఈక్వడార్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16 కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో, కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా చందమామ చిత్రం కోసం రాజేష్ పాడిన పాట.

0: మీరు విన్న ఆ పాట గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి. కార్యక్రమంలో ఇప్పుడు నుండి రాజుభాయ్ చిత్రం కోసం యువన్ శంకర్ రాజా సంగీతానికి హరీష్ రాఘవేంద్ర పాడిన పాట.
1: Well, I've been thinking about you. Maybe I'm in love with you. I don't know what I'm doing, 'cause I really don't know.

శ్రోతలకు ప్రకటన. కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల అనగా జూలై 4, 2026 స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీ బండి శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు. పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షలు ఉత్తీర్ణులైన వారు, 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 1 నుంచి 3వ తారీఖు సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. దరఖాస్తు పత్రంతో పాటు అన్ని సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను జత చేయాలని సూచిస్తున్నారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని, ఈ అడ్మిషన్లకు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంకా ఇతర ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలియజేస్తున్నారు. ప్రకటన విన్నారు. శ్రోతలు 100.1 MHz చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మహేష్ శేఖర్ సంగీతానికి బంటి పాడిన పాట, చిత్రం వెన్నెల.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు మధ్యాహ్నం 2:30 కిన్నెరలహరి కార్యక్రమంలో వింటారు. ఈ పూట మా ప్రసారంలో సాయంత్రం 7:15 కు

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో స్వీట్ కార్న్ సాగు మంచి లాభదాయకం పరిచయం వింటారు. జీవాల పెంపకంలో మెళకువలు వివరాలు తెలుసుకుంటారు. ఇంకా కాకర సాగు యాజమాన్యం ప్రసంగం వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం వనితాలోకం ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

1:50 ఉర్దూలో వార్తలు, 2 గంటలకు మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచారం ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాల్ విసిరారు. కాగా గన్ పార్క్ వెళ్తున్న పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ఇంధన సరఫరాపై విధించిన తాత్కాలిక నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే కొత్త ప్రణాళికను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులకు ఎజెండాను పూర్తి డిజిటల్ రూపంలోనే అందించనున్నారు. ఈ కీలక సమావేశంలో వీబీజీరామ్జీ పథకం అమలుపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఖరీఫ్ సీజన్ విత్తనాలు, ఎరువుల పంపిణీ, ఎల్నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. తిరుపతిలో వీబీజీరామ్జీ పథకం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యమని పేర్కొన్నారు. అందుకే ఈ పథకం కింద 7.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి 2 కోట్ల రూపాయలు అందజేస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాల్ విసిరారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గురుకులాల కొనుగోళ్లలో మొత్తం టెండర్ల విలువ 1,143 కోట్ల రూపాయలైతే 3,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ టెండర్లపై న్యాయ పోరాటాల కంటే అసెంబ్లీ లేదా ప్రెస్ క్లబ్లో బహిరంగ చర్చకు రావాలని మంత్రి అజారుద్దీన్ సవాల్ చేశారు. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీష్ రావులకు సమాధానం చెబుతానంటూ జూపల్లి కృష్ణారావు గన్ పార్క్ వద్దకు చేరుకుని వెనుదిరిగారు. మరోవైపు అప్పుల లెక్కలు, గురుకులాల టెండర్లపై చర్చకు గన్ పార్క్ బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు తెలంగాణ భవన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వం తమను చర్చకు రాకుండా పోలీసులతో అడ్డుకుందని హరీష్ రావు ఆరోపించారు. పశ్చిమాసియా సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో ఇంధన సరఫరాపై విధించిన తాత్కాలిక నియంత్రణలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలను ఆయన అభినందించారు. రిటైల్ బంకుల్లో రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ సరఫరా నిబంధనతో పాటు కమర్షియల్ వినియోగదారులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసినట్లు చెప్పారు. అలాగే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 183 రూపాయల వరకు తగ్గించి వ్యాపారులకు ఊరటనిచ్చారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్

0: స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద లబ్దిదారులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు రెండు పడకల గదుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గతంలో గుడుంబా విక్రయించి ఇప్పుడు మానేసిన 125 మందికి పునరావాసం కింద ఈ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ కే 100 అనే సరికొత్త ప్రణాళికను ప్రారంభించింది. ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జీఎన్ రాజుతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిన్న ప్రారంభమైన ఈ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా కొత్త పంట వచ్చేలోపు రాష్టంలోని ధాన్యం నిల్వలు, రవాణా, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. ఈ మిషన్లో భాగంగా పెండింగ్ ధాన్యాన్ని త్వరగా మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి అప్పగించడం, ధాన్యం వేలం ద్వారా నిధుల సమీకరణ, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టడం వంటి 5 ముఖ్యమైన లక్ష్యాలపై దృష్టి సారించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ జీరామ్జీ పథకంలో నిన్న తొలి రోజు ఉపాధి కూలీలకు పని కల్పించడంలో తెలంగాణ రాష్టంలోనే కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి గీత తెలిపారు. ఆకాశవాణితో గీత మాట్లాడుతూ,
1: వికసిత్ భారత్ జీరామ్జీ ప్రోగ్రామ్ లో కూడా అందరు కూలీలకు మాస్టర్స్ చేయడం జరిగింది. నిన్నటి రోజు మనం తెలంగాణలో కరీంనగర్ జిల్లా అందరికి కూలీలకు పని దినాలు వేసిన దాంట్లో మనం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండడం జరిగింది. 125 రోజులు మనం ఉపాధి హామీ కూలీ దినాలు కల్పించే విధంగా వీబీజీరామ్ పథకంలో అవకాశం అనేది కల్పించారు.
0: జిల్లాలో పంటల సాగుకు అవసరమైన మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. రైతులు ఆందోళనకు గురికావద్దని, సాంకేతిక సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఆకాశవాణితో చెప్పారు.
2: యూరియా అండ్ అదర్ ఫర్టిలైజర్ గురించి టాక్స్ ఆర్ దేర్ నిన్ననే యాప్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. ఎవరైనా యాక్చువల్ గా జెన్యున్ రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అప్పుడు వాళ్ళకి ఎలాంటి భయం అవసరం లేదు.
0: విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. అగర్వాడ గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ,
3: పిల్లల్ని వీలైనంత మనకు మన ప్రభుత్వ స్కూళ్ళకే పంపించాలి. ఏమేం ఫ్రీ? భోజనం, పొద్దున నాస్తా, తర్వాత బట్టలు, బుక్స్ అన్ని ఫ్రీనే అని చెప్పి చెప్పారు. ఇది మనం ప్రభుత్వం ఇచ్చే ఫస్ట్ మనం అందరం దీన్ని వాడుకోవాలి.
0: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. ఈరోజు అంతర్జాతీయ క్రీడా విలేకరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్రీడల అభివృద్దికి, క్రీడాకారుల విజయాలకు, ప్రపంచవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అంతర్జాతీయ క్రీడా పాత్రికేయుల సంఘాన్ని 1924 జులై 2 ప్యారిస్ ఒలింపిక్ సమయంలో స్థాపించారు. ఈ సంస్థ ఏర్పడిన 70వ వార్షికోత్సవం సందర్భంగా 1994లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. అప్పటినుంచి ఏటా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆచరిస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను బోడుప్పల్లో భూపోరాట నిరసనల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కవితతో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా ఆమెను బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్లకు ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ ప్రభాకరాచారి ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్లో 18, సీబీఎంలో 21, టెక్స్టైల్ ఫ్యాషన్ టెక్నాలజీలో 21 సీట్లు ఉన్నాయని, అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు చేస్తూ గతంలో కేసులు నమోదైన 35 మందికి ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా ఆపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత పేర్కొన్నారు. జిల్లాలో పశు పోషక రైతులకు నాణ్యమైన పశు ఔషధాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతి మండలంలో ఒక జనరిక్ పశు ఔషధ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, సహకార, డీఆర్డీఏ, పశుసంవర్ధక శాఖల అధ్యక్షులు

సంబంధంతో అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ, పశుపోషణ రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారుతున్న నేపథ్యంలో నాణ్యమైన పశువైద్య సేవలు, తక్కువ ధరల్లో ఔషధాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. తెలంగాణ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 26 వరకు ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అభివృద్ది అధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సింగరేణిలో లేని బొగ్గు నిల్వలను ఉన్నట్లు చూపిస్తున్నారని, దీనిపై శాసనసభ సమావేశం ఏర్పాటు చేస్తే అధిక ఆధారాలతో నిరూపిస్తానని, నిరూపించకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాలు విసిరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన రాహుల్ సాంకృత్యన్ యాత్రా సాహిత్యం గురించి శ్రీమతి ఉమారతన్ ఫాల్కే గారి ప్రసంగం వింటారు.
1: దునియాకి సైర్ కర్ కాఫిర్ జిందగాని ఫిర్ కహా, జిందగీ అగర్ కుచ్ రహీతో నౌజవాని ఫిర్ కహా. దీనర్థం ఈ అందమైన జీవితం ఒకేసారి లభిస్తుంది, అందులో యవ్వనం చాలా చిన్నది, అందుకే లోకం తిరిగి చూడు అని. అయితే ఈ పాట ఎవరు పాడారు, దీని అంతరార్థం ఏమిటి తెలుసుకుందామా? ఓ బాలుడు తన 11 ఏళ్ల ప్రాయంలో ఓ ఫకీరు పాడిన ఈ గేయాన్ని విని తన జీవితాన్నే ఓ కొత్త పంథాలో మలుచుకున్నాడు. ఆ బాలుడు ఎవరో కాదు, కేదార్నాథ్ పాండే. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్ జిల్లాలోని కనైలా గ్రామంలో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో 1893 ఏప్రిల్ 9 పుట్టారు. ఆనాటి ఆచారం ప్రకారం పాండేకు 12 సంవత్సరాల వయసుకే వివాహం జరిగింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో అమ్మమ్మ తాతయ్యల వద్ద పెరిగారు. ఒకసారి ఒక ఫకీరు పాడిన ఆ పాట ఆ చిన్ని మనసుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ ప్రేరణతోనే కేవలం 13 ఏళ్ల ప్రాయంలోనే జ్ఞానాన్వేషణ కోసం ఇల్లు వదిలి వెళ్లారు. కాలినడకన 1000 మైళ్లు తిరిగారు, ప్రకృతి అందాలను ఆస్వాదించారు, ప్రపంచంలోని వైవిధ్యాన్ని అధ్యయనం చేశారు. అలా ఇంటి నుంచి వెళ్లిన కేదార్నాథ్ పాండే హిందూమత భావజాలం నుంచి పూర్తిగా బయటపడి బౌద్ధ భిక్షువుగా మారి తన పేరును రాహుల్ సాంకృత్యాయన్గా మార్చుకున్నారు. బుద్ధుని కుమారుడైన రాహుల్ పేరున రాహుల్ అని, సాంకృత్యాయన్ అంటే విజ్ఞానాన్ని తనలో ఇమ్ముడ్చుకునేవాడని అర్థం. అతడిది సహజంగానే చురుకైన బుద్ధి. ఏ ప్రాంతం వెళితే అక్కడి భాష నేర్చుకున్నాడు. 30కి పైగా భాషలు యాసల మీద పట్టు సాధించాడు. కొన్ని భాషలకు వ్యాకరణం రాశాడు, మరికొన్నింటికి నిఘంటువులు కూడా చేకూర్చాడు. బౌద్ధ పీఠకాలను ఆపోసన పట్టి త్రిపీఠకాచార్యుడు అనిపించుకున్నారు. అది 18వ శతాబ్దం. బెంగాల్లో మొదలైన సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రభావం భారతదేశం మొత్తంగా ప్రసరించింది. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం

రాజారాం మోహన్ రాయ్తో మొదలైంది. అది రాహుల్ సాంకృత్యాయంతో శిఖరాగ్రానికి చేరింది. రాహుల్ భారతదేశం తాత్వికతకు వేసిన ముద్ర ప్రగాఢమైంది. ఆయన జీవించిన విధానమే ఆయన తాత్వికత. ఆయన విశ్వవిద్యాలయాలకు వెళ్లి సాధించిన అధికారిక డిగ్రీలు ఏవీ లేనప్పటికీ రాహుల్జీ స్వయం కృషితో ఒక విశ్వకోశంగా ఎదిగారు. రాహుల్జీ ఒక ప్రకాండ పండితుడు, ప్రజ్ఞావంతుడు, మహాయాత్రికుడు, అద్వితీయ మేధాసంపన్నుడైన వ్యక్తి. నవల, కథ, నాటకం, ఆత్మకథ, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, వ్యాసం, సమాజ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, తత్వశాస్త్రం, ధర్మశాస్త్రం, చరిత్ర, సాహిత్య చరిత్ర, జానపద సాహిత్యం, పరిశోధన, భాషాశాస్త్రం, అనువాదం వంటి అనేక ప్రక్రియలకు సంబంధించిన గ్రంథాలు రాసి అతి గొప్ప ఖ్యాతిని ఆర్జించారు. బహుభాషా పండితుడైన రాహుల్జీ బౌద్ధ సాహిత్య పునరుద్ధరణ కోసం, మతమౌఢ్య ఖండన కోసం, హిందీ భాషా సాహిత్యాల వికాసం కోసం అహరహం శ్రమించారు. అందుకే ఈయన హిందీ యాత్రా సాహిత్య పితామహుడుగా ప్రసిద్ధులు. ఆయన యొక్క అద్భుత

అనువాదం వంటి అనేక ప్రక్రియలకు సంబంధించిన గ్రంథాలు రాసి అతి గొప్ప ఖ్యాతిని ఆర్జించారు. బహుభాషా పండితుడైన రాహుల్జీ బౌద్ధ సాహిత్య పునరుద్ధరణ కోసం, మతమౌఢ్య ఖండన కోసం, హిందీ భాషా సాహిత్యాల వికాసం కోసం అహరహం శ్రమించారు. అందుకే ఈయన హిందీ యాత్రా సాహిత్య పితామహుడుగా ప్రసిద్ధులు. ఆయన యొక్క అద్భుతమైన జ్ఞాన సంపదకు, పరిశోధనా పటిమకు గుర్తింపుగా లోకం ఆయనను మహాపండిత్ అనే బిరుదుతో గౌరవించింది. రాహుల్జీ ఒక గొప్ప తాత్వికుడిగా పరిణామం చెందడమే గాక వేదాంతిగా, బౌద్ధునిగా, స్వాతంత్ర సమరయోధినిగా, రైతు సంఘం జాతీయ నాయకునిగా, కమ్యూనిస్ట్ నేతగా, మార్క్సిస్ట్ మేధావిగా, ఇలా జీవితంలో ఒక్కో మెట్టు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన జీవిత ప్రస్థానం పరిణామాత్మకంగానే కాక గుణాత్మకంగానూ అభివృద్ధి చెందింది. రాహుల్జీ భారత జాతీయోద్యమంలో కూడా పాల్గొనడమేగాక జాతీయోద్యమానికి అనుకూలంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు, ప్రసంగాలు చేసినందుకు 3 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించారు. జైలులో ఉన్నప్పుడు అరబ్బీ ఖురాన్ను సంస్కృతంలోకి అనువదించిన ఘనత రాహుల్జీది. అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షునిగా ఆయన అనేక రైతు పోరాటాలకు నాయకత్వం వహించారు. కాలినడకన వేల మైళ్లు ప్రయాణిస్తూ 3 బౌద్ధపీఠకాలను జీర్ణించుకుని త్రిపీఠకాచార్య అయ్యారు. ఆ క్రమంలో బుద్ధచర్య అనే గ్రంథాన్ని వెలువరించారు. పురాతన బౌద్ధ గ్రంథాలను వెలికితీసి వాటిని అనువాదం చేసి వెలుగులోకి తీసుకొచ్చిన రాహుల్జీ యొక్క అపారమైన కృషిని బౌద్ధలోకం గుర్తించింది. ఒక్క భారతదేశంలోనే గాక యావత్ ప్రపంచ చరిత్రలోనే గొప్ప ప్రతిభాశీలి, స్వయం కృషితో మహాపండితుడైన వ్యక్తి మరొకరు లేరని అనేకులు వ్యాఖ్యానించారు, వేనోళ్ల పొగిడారు. ఆయన రచనాశైలి సరళంగానూ సామాన్య పాఠకులకు సైతం సులువుగా అర్థమయ్యేట్టుగా ఉంటుంది. టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, అప్పటి సోవియట్ రష్యాలు పర్యటిస్తూ ఏ ప్రాంతానికి వెళితే అక్కడి భాష నేర్చుకుంటూ రచనలు చేయడం రాహుల్జీకే చెల్లింది. ఆ క్రమంలో అరబిక్, భోజ్పురి, ఫ్రెంచ్, హిందీ, కన్నడం, మైథిలి, నేపాలీ, పాళీ, పర్షియన్, రష్యన్, రాజస్థానీ, సింహళ, తమిళం, ఉర్దూ వంటి భాషలను తన సొంతం చేసుకున్నారు. ఆంగ్లంతో సహా సుమారు 30కి పైగా భాషల్లో అసాధారణ ప్రవేశం ఉండేది. ఏది స్థిరం కాదు, ప్రతీది క్షణికమే అన్న బుద్ధుని బోధనను, అలాగే ఏది చివరిది కాదు, ఏ మనిషి సంపూర్ణుడు కాదు, ఏది సంపూర్ణ సత్యం కాదు, నేను చేయగలిగినదంతా చేస్తాను, ముందు తరాలు దాన్ని మెరుగుపరుచుకోవాలి అన్న లెనిన్ వాక్యాన్ని రాహుల్జీ తన జీవిత వాస్తవికతగా చేసుకున్నారు. లోక సంచారిగా మారి నిరంతర సత్యాన్వేషి అయ్యారు. ఆయన చిట్ట చివరి వరకు కూడా తన జీవితం మొత్తాన్ని సమాజానికే ధారపోశారు. అణగారిన వర్గాల ప్రజా సంక్షేమమే తన ధర్మంగా భావించారు. రాహుల్జీ దేవుడిని నమ్మకపోయినా పునర్జన్మను మాత్రం నమ్మేవారు. శాస్త్రీయ దృష్టితో గతితార్కిక భౌతికవాద కోణంలో వేదాలను అధ్యయనం చేశారు. అర్థం తెలుసుకోకుండా గుడ్డిగా వేదాలను వల్లెవేయడమే గాక ఒక ప్రాచీన చారిత్రక సంపదగా భావించి వేదాధ్యయనం చేశారు. శాసనాలు, రాతి ఫలకాలు, రాతపత్రులు, వర్ణచిత్రాలు సేకరించటం రాహుల్జీకి చాలా ఇష్టం. అరుదైన గ్రంథాలను ఇష్టంగా కొనేవారట. ఆ సంపదను ఎవరికీ అమ్మడానికి ఇష్టపడలేదు. పరిశోధకులకు మాత్రం ఫోటోలు తీయించి ఇచ్చారు. రాహుల్జీ తన జీవితకాలంలో వివిధ ప్రక్రియలలో దాదాపు 135కి పైగా గ్రంథాలు మరియు పుస్తకాలను రచించారు. ఆ సంఖ్యలోని ప్రతి గ్రంథము, ప్రతి పుస్తకము జ్ఞాన సంపదకు మచ్చుతునకలు, మెచ్చుతునకలు. మరి వాటిని పరిచయం చేసుకుంటే, ఓల్గాసే గంగా అనే ఈ చారిత్రక నవల 8000 సంవత్సరాల మానవ వికాస చరిత్రను తెలిపే 20 కథల అద్భుత సంపుటి. సింహసేనాపతి, జై యౌధేయ, దివోదాస్, మధుర స్వప్న, సత్మీకే బచ్చే, కనైలాకి కథ, ఇందులో కొన్ని బుద్ధుని కాలం నాటి లిచ్ఛవి గణతంత్ర రాజ్యం నేపథ్యంలో సాగిన నవలలైతే మరికొన్ని గణతంత్ర తెగ పోరాటాల కథలు, వేదకాలం నాటి సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే నవలలు, మధ్య ఆసియా సంస్కృతులను ప్రతిబింబించే నవలలు ఉన్నాయి. ఇకపోతే ఆయనను హిందీ యాత్రా సాహిత్య పితామహుడిగా నిలిపిన అద్భుత యాత్రా గ్రంథాలు మేరీ తిబ్బత్ యాత్ర, ఘుమక్కడ్ శాస్త్ర, మేరీ యూరోప్ యాత్ర, మేరీ లడక్ యాత్ర, రూస్ మే 25 మాస్, కిన్నర్ దేశ్ మే యాత్రాకే పన్నే, వీటి ప్రత్యేకతలు చెప్పుకుంటే బౌద్ధ గ్రంథాన్వేషణలో ఆయన ప్రాణాలకు

0: తెగించి చేసిన టిబెట్ యాత్ర విశేషాల సమాహారాలు, అలాగే నిరంతరం ప్రయాణించే వారి కోసం యాత్రల ప్రాధాన్యతను వివరిస్తూ రాసినవి కొన్ని. అలాగే లడక్ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలు, భౌగోళిక విశేషాల సమాహారాలు కొన్నైతే హిమాచల్ ప్రదేశ్లోని సరిహద్దు గిరిజన ప్రాంతాల సంస్కృతిని వివరించిన తీరు మరికొన్ని. తత్వశాస్త్రాన్ని ప్రబోధించిన పుస్తకాల చిట్టాని విప్పితే దర్శన్ దిగ్దర్శన్, వైజ్ఞానిక్ భౌతికవాద్, భాగో నహి దునియాకో బద్లో లాంటి విప్లవాత్మక గ్రంథాలు, మూఢనమ్మకాలు, కుల వివక్షకు వ్యతిరేకంగా సమాజ ఆలోచనా విధానాన్ని ప్రశ్నించే పుస్తకం దిమాగీ గులామీ, ఇలాంటి కోవలోకి చెందిన సామ్యవాద్ హీ క్యూమ్ తుమారి క్షయ్ గ్రంథాలు ఆయన యొక్క రచనా కౌశలాన్ని వేణోళ్లు పొగిడేలా చేశాయి. ఇంతేగాక ఆయన జీవిత చరిత్రను తెలిపే మేరీ జీవన్ యాత్ర ఒక బృహత్తర ఆత్మకథగా చెప్పుకోవచ్చు. రాహుల్ సాంకృత్యాయన్ జీవితం కేవలం ఒక వ్యక్తి చరిత్ర కాదు, అది ఒక నిరంతర జ్ఞాన ప్రవాహం. ప్రయాణం మనిషి ఆలోచనా పరిధిని పెంచుతుంది, మనుగడను సార్థకం చేస్తుంది అనే సత్యాన్ని తన జీవితం ద్వారా నిరూపించారు. భారత ప్రభుత్వం ఆయన సాహితీ రంగానికి చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అలాగే ఆయన రాసిన మధ్య ఆసియాకా ఇతిహాస్ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందించింది. ప్రపంచయాత్ర అనేది కేవలం ఒక వినోదం మాత్రమే కాదు, అది మనిషి ఆలోచనా పరిధిని పెంచే ఒక గొప్ప నిరంతర విద్యేగాక దేశం కాని దేశం వెళితే మనిషిలోని కొత్త కోణం బయటపడుతుంది అని నమ్మేవారు రాహుల్జీ. మన సంస్కృతిలో కూడా దేశాటనం జ్ఞానార్జన అని ఊరికే అనలేదు. రాహుల్ సంకృత్యాయన్ వంటి మహాపండితులే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన రాహుల్ సాంకృత్యన్ యాత్రా సాహిత్యం గురించి శ్రీమతి ఉమారతన్ ఫాల్కే గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సునీత ఉపద్రష్ట గారి లలిత గీతాలు వింటారు.

ఈనాటి వనితాలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక గమనిక. ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో సమస్యాత్మక భూములను సారవంతం చేయడం ఎలా అనే అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త శ్రీమతి డాక్టర్ టి చైతన్య గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0400 జత చేసి 2324 08

రెండు. ఇంకొక నెంబరు 2324085513. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో ఆకాశవాణి. సమయం 1:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

కొత్త కన్నప్ప చిత్రం కోసం వీరామకృష్ణ పాడిన పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం భక్త కన్నప్ప చిత్రం నుంచి ఈ పాట.

సప్తపది చిత్రం కోసం వేటూరి సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం అందించగా ఎస్ జానకి పాడిన పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. వీరందరి కోసం సప్తపది చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత ఉత్తరం రాస్తున్నవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సన్నిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. వీరందరూ మా కోసం వినిపించమని కోరుతున్న పాట బలేరాముడు చిత్రం నుంచి.

ఇల్లరికం చిత్రం కోసం కొసరాజు సాహిత్యానికి టి చలపతిరావు సంగీతం అందించగా ఘంటసాల పాడిన పాటను మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, భానురాజ్, రాజా, మౌనిక, అక్షయ, అమృత, అనూష, అనుదీప్, కీర్తి, శతాక్షి అంబు, జశ్వంత్, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయి, చోటపూరన్, ఉమాశంకర్, ఎండి షాకీర్, షహజాది, మెహ్రాన్, రాంఫల్ పాసి, వెంకటేశ్వరరావు, వీరందరి కోసం ఇల్లరికం చిత్రం నుంచి ఈ పాట.

తెలుసు. శ్రోతలకు ప్రకటన. కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల అనగా జూలై 4, 2026న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీ బండి శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు. పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మరియు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 1 నుంచి 3వ తారీఖు సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. దరఖాస్తు పత్రంతో పాటు అన్ని సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను జత చేయాలని సూచించారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని, ఈ అడ్మిషన్లకు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంకా ఇతర ధృవపత్రాలతో హాజరు కావాలని తెలియజేస్తున్నారు. ప్రకటన విన్నారు. శ్రోతలు కిరణ్లహరి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నారు. మీరు కోరిన చిత్రగీతాలు వినిపించే నేను మీ రేడియోని ఇస్తాను శ్యామ్ ప్రసాద్ సొంగ. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బాహుబలి చిత్రం కోసం కార్తిక్ దామని పాడిన పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి లలిత, సురేష్, గీతిక, గీతాంజలి, రమేష్, హర్ష భరద్వాజ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం బాహుబలి చిత్రం నుంచి ఈ పాట.

సంగారెడ్డి జిల్లా హతినూరు మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గ ఇంకా వీరి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. వీరందరూ మా కోసం వినిపించమని కోరుతున్న పాట మనసంతా నువ్వే. చిత్రం కోసం ఆర్పి పట్నాయక్, ఉషా పాడిన ఈ పాట.

ప్రేమదేశం చిత్రం కోసం ఎస్పీఏ బాలసుబ్రహ్మణ్యం ఓఎస్ అరుణ్ పాడిన పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, కల్పన, రాజీ, పద్మ, నాగరాజు, రాజశేఖర్, ఐశ్వర్య, విఘ్నయ్, రజని, అశ్విని, ప్రజ్ఞ, సాయి, కీర్తి, శ్రీలీల, సలీం, విజయ్, లింగయ్య, రాజయ్య, సురేష్, సౌజన్య, విజయలక్ష్మి, రాము ఇంకా వీరి మిత్ర బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ప్రేమదేశం చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై కిన్నెర లహరి ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుంచి రాస్తున్నారు ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కోర్స రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరూ మాకోసం వినిపించమని కోరుతున్న పాట భువనచంద్ర సాహిత్యానికి రాజకోటి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట చిత్రం బంగారు బుల్లోడు.

భద్రాచలం గన్నవరం గ్రామం నుంచి రాస్తున్నారు షరీఫ్, బాలాజీ, ప్రవీణ్, రాజా, శ్రీనివాస్, రమేష్, ఇంకా వీరి మిత్ర బృందం. వీరందరూ మా కోసం వినిపించమని కోరుతున్న పాట పంజా చిత్రం కోసం రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా సలోని పాడిన ఈ పాట

గోవిందా గోవిందా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, కొత్తగూడెం సైనిక్పురి కాలనీ నుండి మోకాళ్ల శేఖర్, సుమతి, జబ్బా సర్వయ్య, రీమా, రీనా, నర్సింగుల రాంబాబు, సునీత, మోకాళ్ల సర్వయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. వీరందరి కోసం గోవిందా గోవిందా చిత్రం నుంచి ఈ పాట.

0: గజం
1: అమ్మ బ్రహ్మదేవుడు గజం కొంపముంచినవురు గజం ఎంత గొప్ప సొగసురు గజం ఈడదాచినవురు గజం పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

ఎంత గొప్ప సరసురు ఏడదాచిన పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అసలు భూలోకం ఇలాంటి చూసి ఉంటదా.

కార్యక్రమంలో తర్వాత ఉత్తరం రాస్తున్నవారు భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, నరేష్, హర్షిత, జోషిక, అఖిల్ అర్జున్, పయ్యావుల రామ్మూర్తి, స్వరూప, దివ్యభాను, భానుతేజ ఇంకా వీరి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. వీరందరూ మాకోసం వినిపించమని కోరుతున్న పాట ఫిదా

మీరు ఇంతవరకు కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన శీర్షికన శ్రీ దుర్గా ఆర్ట్స్ వారి సంతోషం చిత్రంలోని పాటలు వింటారు. చిత్ర గాయనీ గాయకులు ఉషా, ఆర్పి పట్నాయక్, రాజేష్, కేకే. సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కులశేఖర్, చంద్ర సిద్ధార్థ్. సంగీతం ఆర్పి పట్నాయక్. వినండి శ్రీ దుర్గా ఆర్ట్స్ వారి సంతోషం చిత్రంలోని పాటలు.

మీరింతవరకు ఏకచిత్ర గాన శీర్షికన శ్రీ దుర్గా ఆర్ట్స్ వారి సంతోషం చిత్రంలోని పాటలు విన్నారు. చిత్ర గాయని గాయకులు ఉషా, ఆర్పి పట్నాయక్, రాజేష్, కేకే. సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, కులశేఖర్, చంద్రసిద్ధార్థ. సంగీతం ఆర్పి పట్నాయక్. ఈ పూట మా ప్రసారంలో సాయంత్రం 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో స్వీట్ కార్న్ సాగు మంచి లాభదాయకం పరిచయం వింటారు. జీవాల పెంపకంలో మెళకువలు వివరాలు తెలుసుకుంటారు. ఇంకా కాకర సాగు యాజమాన్యం ప్రసంగం వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫీల్డ్ బస్ నుంచి. నాకు నచ్చిన పాట, సినిమా పేరు నోము, పాట మనసే.

నాకు నచ్చిన పాట. నేను ఝాన్సీ జుడూరుపాడు మండలం పాపకొలు నుండి ఆవార చిత్రం నుండి. అరే రేవా నా జడివానా.

పాల్వంచ మండలం పునుకుల నుంచి అక్బర్ని నాకు నచ్చిన పాట. ప్రేమాభిషేకం సినిమా నుంచి కోటప్పకొండకు వస్తానని ముక్కున్నా.

నా పేరు కట్ల సతీష్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట శుభ సంకల్పం సినిమాలో హైలెస్ హైలెస్ అనే పాట కావాలి. ఈ పాట చాలా ఇష్టం, ఎందుకంటే దీంట్లో సముద్రంలో ఉంటది కాబట్టి షూటింగ్, సినిమా ఓవరాల్ గా చాలా బాగుంటది కాబట్టి ఈ పాట అంటే చాలా ఇష్టం. వినిపించండి.

నా పేరు మొహమ్మద్ షాకిర్ ఇల్లందు ఆర్ఎన్ఆర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట బ్రహ్మ చిత్రం నుండి ముసి ముసి నవ్వులలోన పొరిసిన.

నేను యనుగంటి నాగేశ్వరరావు, నెవరూ బస్. నాకు నచ్చిన సినిమా అలనాటి మేటి చిత్రం వాడే వీడు. ఘంటసాల గారు పాడిన పాట, వారి అబ్బాయి విజయ్ కుమార్ గారి సంగీతం సమకూర్చిన ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. వై

నా పేరు సాజినేని రమాదేవి, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతలగర్ గ్రామం. నాకు నచ్చిన పాట ఖైదీ సినిమా నుంచి, గోరింట పూచింది గోరింట పండింది.

నా పేరు మారవైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేపాల నుండి. నాకు నచ్చిన పాట కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన చిత్రం సిరిసిరి మూవా.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామారావు న్యాయగడ్డ నిలుగొండ సతీష్. నాకు నచ్చిన పాట అందాల శ్రీమతికి అనే సాంగ్, సంక్రాంతి సినిమా నుండి.

సీతంపేట నుంచి మురిపిడి స్వరూపం అని మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట మాంగర్ సినిమా నుంచి శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే.

నా పేరు శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం యావనంది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట గూడు పుటాని చిత్రం నుంచి. కనివి తీరలేదే నా మనసు నిండలే.

మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ సర్ పే లాల టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆచార్య చిత్రం నుంచి ఈ పాట విందాం.

من ساري. కార్యక్రమంలో ఆరాధన చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో బొబ్బిలి రాజా చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఈ పాట సాహిత్యం శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మేరా జూతా హై జపానీ, ఏ పటలూను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమంలో కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి ఈ పాట విందాం.

కార్యక్రమంలో చివరిగా నోము చిత్రం నుంచి ఈ పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పండి ఈ పాటకు, దాసరిది సత్యం సంగీతంకు సంగీతం సమకూర్చారు దాసరిది సాహిత్యం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: సమయం
0: 6 గంటలుగా వస్తుంది. ముందుగా హిందీలోను, అనంతరం 6:05 ఆంగ్లంలోను వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం.

మంత్రి బొమ్మలు బట్టు విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కె రామకృష్ణారావు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణల కారణంగా హైదరాబాద్లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. సంచి మార్షల్లో అవినీతి ఆరోపణలపై ఇరు పార్టీల నాయకుల వాగ్వాదాలు చోచేసినాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్, మహమ్మద్ అజరుద్దీన్ గన్పార్క్ వద్దకు చేరుకుని 4 శాఖల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉందని స్పష్టం చేస్తూ ప్రతిపక్షాల ఆరోపణలను నిరాధారమైనదిగా కొట్టిపారేశారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు కేటీ రామారావు, టి హరీష్ రావు తెలంగాణ భవన్లో సమావేశమై రాష్ట్రంలో పెరుగుతున్న అప్పులు, ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్దమయ్యారు. గన్పార్క్ వెళ్లకుండా హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాడ జరిగిన అనంతరం భద్రతా వలయాన్ని ఛేదించుకుని కాలినడకను వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావుతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని సవాల్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్లో వేచి ఉన్నారని, కానీ మంత్రులు హాజరు కాలేదని రామారావు పేర్కొన్నారు. చర్చ కోసం గన్పార్క్ వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావును, బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో కోట్ల రూపాయల బకాయిలు బిల్లుల రూపంలో మొత్తం ఆర్థిక భారాన్ని మిగిల్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గన్పార్క్ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద ఈ గణాంకాలను తెలియపరుస్తూ ఉద్యోగులకు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 1000 కోట్ల రూపాయల బకాయిల రూపంలో ఉన్నాయని జూపల్లి పేర్కొన్నారు. తన లెక్కలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని చెబుతూ మంత్రి బీఆర్ఎస్ నాయకత్వానికి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. రామచంద్రపురం సమీపంలోని బండ్లగూడ ప్రాంతాన్ని సందర్శించి పటాన్ చెరువు రైల్వే ట్రాక్ వెంట ఉన్న రైల్వే స్థలంలో నివసిస్తూ ఖాళీ చేయాలని నోటీసులు అందుకున్న పేద కుటుంబాలకు మెదక్ ఎంపీ రఘునందనరావు మద్దతునిచ్చారు. అక్కడ జరిగిన నిర్మాణాల అక్రమ స్వభావాన్ని అంగీకరిస్తూనే స్థానికులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు మానవతా దృక్పథంతో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని రైల్వే అధికారులను కోరారు. హైదరాబాద్కు చెందిన బయోటెక్నాలజీ అంకుర పరిశ్రమ ఆక్యూ బయోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రిక్ సిడిఎఫ్డి టెక్నాలజీ ఇంక్యుబేటర్లో నెలకొని ఉన్న ఈ సంస్థ ఆటో ఇమ్యూన్ వ్యాధులు, చర్మ రుగ్మతులు, దీర్ఘకాలిక గాయాలకు చేసే చికిత్సా విధానాలను మెరుగుపరచడానికి కృత్రిమ మీద నానో టెక్నాలజీని వినియోగిస్తోంది. సోరియాసిస్, డెర్మటైటిస్ కోసం బీఓసియుజిఎల్, డయాబెటిక్ ఫుట్ అల్సర్ల కోసం ఏజెడ్బి కో అనే పేటెంట్ పొందిన 2 టాపికల్ ఫార్ములేషన్లను ఈ కంపెనీ ఆయుష్ ప్రమాణాలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు నాయకులు పైకి కొట్లాడుకున్నట్లు నటిస్తున్నా లోపల కుమ్మక్కయ్యని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇరువురు నేతల సవాళ్లపై మంత్రి స్పందిస్తూ గురుకుల టెండర్లు, రాష్ట్ర అప్పులు, మోదీ ప్రభుత్వం కేటాయించిన కేంద్ర నిధులపై చర్చించడానికి తేదీ సమయం వేదికను నిర్ణయించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని రావాలని సవాలు విసిరారు. బీఆర్ఎస్ పార్టీ దుందుడుగా వ్యవహరించడాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీ బెదిరింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం లొంగదని ఆయన స్పష్టం చేశారు. తిరిగి అధికారంలోకి వస్తామనే భ్రమలో ఉంటూ తమపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రస్తుత ప్రభుత్వంపై మోపడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను మంత్రి పొంగులేటి విమర్శించారు. మంత్రులతో బహిరంగ చర్చకు దిక్కకుండా బీఆర్ఎస్ నాయకులు పారిపోయారని, వారి వ్యవహార శైలి ఈ విధంగానే కొనసాగితే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు నిర్మాణానికి కావలసిన భూసేకరణ త్వరలో పూర్తి కానుండటంతో క్యూర్ పథకం కింద ఆ రోడ్డుకు ఇరుపక్కల 100,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లను ఆహ్వానిస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గోషామాల్లో జరిగిన ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పేదల కుటుంబాలను నగర శివార్లకు తరలించడం కాకుండా వారి పని ప్రదేశాలకు సమీపంలోనే గృహవసతి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జూలై 8వ తేదీన కొత్త బస్టాండ్కు శంకుస్థాపన చేయనున్నారని నాగర్

కర్నూల్ శాసనసభ సభ్యుడు కుచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని బస్ డీపో సమీపంలో నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడిన ఫెర్టిలైజర్ డీలర్పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో పాటు అతని లైసెన్సును రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కెఐమౌతి తెలిపారు. ఈ పాస్ మిషన్ ద్వారా పొందిన 6429 యూరియా బస్తాలను ధృవీకరించకుండా నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు విచారణలో తేలింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సారాంశ సవరణను ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఖచ్చితంగా అనుగుణంగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులను ఆదేశించారు. పాలకుర్తిలో క్షేత్రస్థాయి గణన ప్రక్రియను పరిశీలించిన ఆయన తప్పులు లేకుండా డేటా ఎంట్రీ చేయడం కోసం ఇంటింటి సర్వేల సమయంలో బూతు స్థాయి అధికారులు నేరుగా బీఎల్ఓ యాప్ను వినియోగించగాలని ఆదేశించారు. సకాలంలో పూర్తి చేసేందుకు కుటుంబ మ్యాపింగ్ ఫారం నమోదుపై సమగ్ర సాంకేతిక శిక్షణ అందించాలని ఆయన తహసీల్దార్ను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అధికారులతో కలిసి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లకు పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో భద్రతకు భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ నమోదు తదితర అంశాలపై సందేహాలు ఉన్నవారు 9014049749 నంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఆరోగ్య సేవల్లో అగ్రస్థానంలో నిలపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏంజెల్ ఆల్ఫ్రెడ్ సిబ్బందికి పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని బస్తీ దవాఖానా ఆయుష్మాన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గర్భిణీల నమోదును మొదటి త్రైమాసికంలోనే పూర్తి చేయాలని, సిజేరియన్ సంఖ్యను తగ్గించి సాధారణ ప్రసవాలపై మహిళల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. టామ్కామ్ సహకారంతో జిల్లా శిక్షణ ఉపాధి శాఖ నిర్వహించిన విదేశీ ఉద్యోగ మేళాలో ప్రభుత్వం కల్పించిన ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి యువతను ప్రోత్సహించారు. కాగా 5000 మందికి పైగా యువకులు హాజరైన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మేయర్ ఉమారాణి, డైరెక్టర్ కాంతి విస్లీ సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సచివాలయంలో తొలి కాగిత రహిత మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంక్షేమ హాస్టల్లో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ నేతల మధ్య హైదరాబాద్లో ఈరోజు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జోపల్ కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఈ పూట రేపటి ప్రసార విశేషాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:35 జానపద సంగీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో స్వీట్ కార్న్ సాగు మంచి లాభదాయకం పరిచయం, ఇంకా జీవాల పెంపకంలో మెళుకువలు వివరాలు, ఇంకా కాకర సాగు యాజమాన్యం ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 కిన్నెరల హరీష్ని శ్రోతలు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్లైట్ కార్యక్రమాలు, 9:30 మనోరంజన్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం, 10:00 ఆపాత మధుర గీతాల కార్యక్రమం మధురిమ. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు నాట్యకళ వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి పర్వీన్ సుల్తాన్. 6:40 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్త ప్రసారం, 7:15 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి, 7:30 విజయ పథంలో రీడింగ్ స్కిల్స్ ఆవశ్యకత కొన్ని వివరాలు నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్ శ్రీమతి జీ వైశాలిని. అనంతరం చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఉద్యోగవాణి.

విద్యా ఉద్యోగ సమాచారం 8:35 కిన్నర లహరి శ్రోతలు కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం 9:30 ఏకచిత్రగాను శీర్షిక ప్రసారం అవుతుంది. రాత్రి 10:00 విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారికి నీరాజనం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కోలిపాక శంకరరావు. 12:00 హిందీలోను 12:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం. 12:10 శాస్త్రీయ సంగీతంలో ఉస్తాద్ విలాయత్ ఖాన్ గారి సితార్ వాదన వింటారు. 12:40 ప్రియదర్శిని శరీరా కార్యక్రమంలో అభ్యుదయం కథానిక ఇంకా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కార్యక్రమం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. 1:50 ఉర్దూలో వార్త ప్రసారం ఉంటుంది. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం నిర్వహణ శ్రీ కోలిపాక శంకరరావు. 3:30 ఏక చిత్రగానం ప్రసారం అవుతుంది. 4:00 చిత్రగీతాలు. 5:45 జానపద గీతాలు వింటారు. ఇవి మొదటి ప్రసారం. ఇక రేపటి సాయంత్ర ప్రసారంలో 6:30 ప్రసార విశేషాలు ప్రసారం అవుతాయి. 6:50 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 రైతే రాజు వ్యవసాయదారుల సమగ్ర సమాచారంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వివరాలు ఇంకా గొర్రెపిల్లలు మేకపిల్లల సంరక్షణ జానపద గేయం ఉంటుంది. 7:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 కరెంట్ అఫైర్స్. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతల కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇవి ఈ పూట రేపటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. జానపద సంగీతంలో సీత అనసూయ బృందం పాడిన జానపద గీతాలు విందాం.

0: నాలుగొచ్చేయట్టి నామో పూటలపై పెట్టి కండలు కరిగేలాగు నువ్వు కట్టబడితేనే కూడురాయిరా నీ జోరుగాల ఈ రోజున్నోడైరా ఆ ఈ రోజున్నోడైరా
1: మాయాదారి గాలివాన
0: ఈ రోజున్నోడైరా
1: మా ఉమ్మారి అయ్యను మనతో
0: ఈ రోజున్నోడైరా.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటలో చేపట్టదగిన వ్యవసాయ పనుల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. సోయా చిక్కుడు వానాకాలంలో తెలంగాణలో సాగు చేయబడుతున్న ప్రధానమైన పంటలలో ఒకటి. ఇందులో నాణ్యమైన మాంసకృతులతో పాటు 20-22% నూనెను కలిగి ఉన్నాయి. ఈ పంటను వానాకాలంలో మాత్రమే సాగు చేయాలి. ఏకపంటగా లేదా ప్రతి కంది, జొన్న మొదలగు పంటలలో అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ఇక రకాల ఎంపిక విషయానికి వస్తే, అధిక దిగుబడి సామర్థ్యం కలిగి మన ప్రాంతానికి అనువైన రోగనిరోధక శక్తి గల రకాలను ఎంపిక చేసుకోవాలి. మన తెలంగాణ ప్రాంతానికి తక్కువ కాల పరిమితి కలిగిన JS 9305 రకం, మధ్యస్థ కాల పరిమితి గల JS 335, ఆదిలాబాద్ ఇండోర్ సోయా చిక్కుడు 1, MACS 1460 రకాలు, అలాగే బాసర వంటి దీర్ఘకాలిక రకాలు అనువైనవి. అనువైన రకాన్ని ఎంపిక చేసేటప్పుడు నేల స్వభావం, నీటి వసతులను పరిగణలోనికి తీసుకోవాలి. విత్తనాలు ప్రభుత్వ రంగ విత్తన సంస్థల ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు రసీదు తీసుకొని విత్తన సంచి లేబులింగ్ తప్పకుండా చూసుకోవాలి. అలాగే విత్తుకునే ముందు రైతులు మొలక శాతాన్ని తప్పకుండా పరీక్షించుకోవాలి. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం ఈ సోయా విత్తనంలో ఈ విధంగా చేసుకోవాలి. ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాములు థైరం, 75% WP లేదా 1 గ్రాము కార్బాండాజిమ్ లేదా 3 గ్రాములు కార్బాక్సిన్, ఇంకా థైరం లేదా 2 గ్రాములు పైరోక్లోస్ట్రోబిన్, ఇంకా థియోఫనేట్ మిథైల్, తర్వాత 1

0: 5.5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోపిడ్ 600 FS తో విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరగా విత్తడానికి 1 గంట ముందు ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రాములు బ్రాడీ రైజోబియం జపానికం కల్చర్ను నీరు జిగురుతో కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఇక విత్తే సమయం 15 నుండి జూలై 1 వారం వరకు విత్తుకోవాలి. ఇక విత్తే దూరం ఏ విధంగా ఉండాలంటే, నల్లరేగడి భూముల్లో అయితే 45 x 10 సెంటీమీటర్లు, తేలిక భూముల్లో 30 x 10 సెంటీమీటర్లు. విత్తేటప్పుడు భూమిలో తేమ శాతం చూసుకోవాలి. 60-70 మిల్లీమీటర్లు వర్షపాతం పడ్డ తర్వాత లేదా వరుసగా 2 రోజులు భారీ వర్షాలు కురిసిన తర్వాతనే విత్తుకోవాలి. అదేవిధంగా 3-4 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవడం చాలా సరైన పద్ధతి అని ఈ సోయా చిక్కుడు పంట గురించి వివరాలు అందిస్తున్నారు. ఇక కలుపు నివారణ, ఎకరానికి 25 నుండి 30 కిలోల విత్తనం సరిపోతుంది చక్కగా. ఇక విత్తన మోతాదు వచ్చేసి ఎకరానికి 25 నుండి 30 కిలోల విత్తనం వేసుకోవాలి. ఇక కలుపు నివారణ గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. పెండి మిథాలిన్ 30% ఈసి 1.4 లీటర్లు ఎకరానికి లేదా పెండి మిథాలిన్ 38.7 ఈసి 700 మిల్లీలీటర్లు ఎకరానికి, అలాగే అలాక్లోర్ 50% ఈసి 1 లీటరు ఎకరానికి లేదా డైక్లోసులం 24% WDG 12.4 గ్రాములు ఎకరం చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచ్చికారి చేసుకుంటే సోయా చిక్కుడు పంటను చక్కగా పండించిన వాళ్ళు అవుతారని ఈ విధంగా తెలియజేశారు. అలాగే పెసర మినుములో ఎకరాకు 6-8 కిలోల విత్తనం వాడాలి. తక్కువ కాల పరిమితి గల WGG 42 అనే పెసర రకం యాసంగి వరి కోతలకు 2-3 రోజుల ముందుగా వెదజల్లుకున్నట్లయితే గృహ అవసరాలకు పచ్చి రొట్టెగా ఉపయోగపడి భూసారం కూడా పెరుగుతుంది. అపరాల పంటలకు ఆఖరి దుక్కిలో ఎకరాకు 1.5 నుండి 2 టన్నుల పశువుల ఎరువుతో 18 కిలోల యూరియా 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వేయాలి. ఇక అంతర్కృషి కలుపు నివారణకు 20-20 రోజుల వరకు అపరాల్లో కందిలో 60 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. తొలి దశలో కలుపు నివారణకై విత్తిన 24-48 గంటల్లో పెండి మిథాలిన్ 1 నుండి 1.3 లీటర్లు ఎకరాకు 200 లీటర్లు నీటిలో కలిపి సమంగా పిచ్చికారి చేసుకోవాలి. వీలైనంత వరకు పెసర మినుమును సాల పద్ధతిలో, కందిని భోజన పద్ధతిలో విత్తుకున్నచో అధిక దిగుబడి పొందగలరని రైతు సోదరులకు శాస్త్రవేత్తలు ఈ విధంగా వ్యవసాయ పనులు గుర్తు చేస్తూ ఉన్నారు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం సిపాయి చిన్నయ్య.

0: ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు విందాం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన భారత్ జపాన్ ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, భద్రత, ఫార్మాసూటికల్స్, రక్షణ, కృత్రిమ మేధ సహా పలు రంగాలలో ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చర్చలనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో మరింత ముందుకు వెళుతుందని అన్నారు.
1: भारत जापान संबंध वाकई बहुत स्पेशल है. अभी अभी हमने हरियाणा के खरखोदा में मारुति सुजुकी के नए प्लांट का उद्घाटन किया. जब जापान की एक्सपर्टीज और इन्वेस्टमेंट भारत के स्पीड और स्केल के साथ जुड़ती है तो पूरी दुनिया को फायदा होता है.
0: భారత్ జపాన్ దేశాలు కృత్రిమ మేధా రంగంలో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయని, జపాన్ సాంకేతికత భారతదేశ సాఫ్ట్వేర్ సామర్థ్యాల కలయిక ప్రపంచ ఏఐ అభివృద్దికి కొత్త వేగాన్ని, బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్

0: బయోగ్యాస్ ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో 1000 బయోగ్యాస్ సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు భారతీయ గ్రామాలలో స్థిరత్వం, శ్రేయస్సు, గ్రామీణ జీవనోపాధికి కొత్త బలాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని, ఇవి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన ఇండో జపాన్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ షేపింగ్ ద ఏషియన్ సెంచరీ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెబుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అందరికీ సమానమైన అభివృద్దిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
1: Japan has over the years been an important part of India's ACTIs. The Northeast is much closer to the ASEAN region, and linkages between the Northeast and this ASEAN region make it a very natural gateway for trade with ASEAN. And therefore, Japan and India are working together to promote industry, to promote infrastructure in the Northeast.
0: దేశవ్యాప్తంగా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం 2025ను తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో నూతన చట్టాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పేదవారందరికీ ఉపాధి లభించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
2: వికసిత్ భారత్ జీ రామ్జీ యోజనా మే కేంద్ర నే జో అప్నా పైసా దియా హే వో హే 95,600 కరోడ్ రూపాయా ఔర్ రాజ్యో కా 40% షేర్ మిలేగా तो एक साल में ही खर्च होंगे 1,51,282 కరోడ్ రూపాయా.
0: ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాస్వాన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడం అనేది కేవలం ఒక సాంకేతికత స్థానంలో మరొకదాన్ని తీసుకురావడం మాత్రమే కాదని, ఇది పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బిల్డింగ్ ఇండియా అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రభుత్వ విధానాలను రూపొందిస్తోందని చెప్పారు. పర్యావరణ అనుమతులను సరళీకృతం చేయడానికి, పరివేష్ పోర్టల్ ద్వారా ఆమోద ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని మంత్రి వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులకు మరింత ఆర్థిక వెసులుబాటు కలిగేలా, బొగ్గు రంగంలో వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక కీలక సంస్కరణను ప్రవేశపెట్టింది. కోల్ బ్లాక్స్ అలొకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ద్వారా మంత్రిత్వ శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది. గన్లు, ఖనిజాలు అభివృద్ది నియంత్రణ చట్టం 1957 కింద కేటాయించిన బొగ్గు గన్లకు సంబంధించి పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లను ఉపయోగించడానికి అనుమతిచ్చింది. సవరించిన ఈ నూతన నిబంధనల ప్రకారం బొగ్గు గన్ల కేటాయింపుదారులు తమ సెక్యూరిటీ బాధ్యతల కోసం పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ లేదా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లలో దేనైనా ఎంచుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 లోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. ఈ అవార్డులకు దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తిగలవారు awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఏ పౌరుడైనా, పాఠశాల, సంస్థ లేదా అసోసియేషన్ అయినా అర్హులైన పిల్లలను ఈ పురస్కారానికి నామినేట్ చేయవచ్చు. పిల్లలు తమకు తాముగా స్వయంగా కూడా నామినేషన్ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ఏర్పాటు చేయాలంటూ భారతదేశం దీర్ఘకాలంగా ప్రతిపాదిస్తున్న అంశానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మరోసారి మద్దతు లభించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం వ్యూహం 9

ఓట్ల సమీక్షకు 140 ఓట్లతో ఆమోదం లభించింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం భారతదేశం ప్రతిపాదించిన ఈ సదస్సును ఖరారు చేయడానికి అన్ని విధాలా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను ఈ సమీక్ష కోరింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా అంగీకరించిన చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రపంచ ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని అన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రేపు న్యూఢిల్లీలో రాష్టాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం విడుదల చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా నిషేధిత దగ్గుమందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గూడ్స్ రైల్లో తరలిస్తున్న ఈ మందులను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న దగ్గుమందు మార్కెట్ విలువ సుమారు 6.54 కోట్ల రూపాయలు ఉండవచ్చని డీఆర్ఐ అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అస్సాం రైఫిల్స్, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 55,626 ఎస్కఫ్ ఫెయిర్ డీల్ బ్రాండ్ల దగ్గుమందు సీసాలను జప్తు చేశారు. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో స్వీట్ కార్న్ సాగు మంచి లాభదాయకం పరిచయం వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మొక్కజొన్న కంకి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి ఇంతకుముందు సంవత్సరానికి ఒక్కసారి కానీ మొక్కజొన్న కంకులు కనపడేవి. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం వింటూ ఉన్నాం మొక్కజొన్న కంకులు, అలాగే స్వీట్ కార్న్. మరి స్వీట్ కార్న్ అనగానే చాలా తీయగా ఉంటాయి. ఈ రకం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ స్వీట్ కార్న్ తినడం వల్ల మనకి ఏమైనా ఒరుగుతుందా, అంటే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా? అసలు రైతు సోదరులు ఈ స్వీట్ కార్న్ కూడా పండించాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలి అని అనేక విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సార్ నమస్కారం అండి.
2: నమస్కారం.
1: స్వీట్ కార్న్ అంటే ఏంటి? అసలు ఈ స్వీట్ కార్న్ రకం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్వీట్ కార్న్ తినడం వల్ల మంచిదేనా కాదా?
2: ముఖ్యంగా ఇటీవల కాలంలో తక్కువ సమయంలో, అంటే 90 నుంచి 95 రోజుల్లో అధిక లాభాలు ఇస్తున్న పంటల్లో ఈ స్వీట్ కార్న్, దీన్ని మనం తీపి మొక్కజొన్న అనవచ్చు, ఇది సింహభాగం ఆక్రమిస్తుంది. ముఖ్యంగా ఒక 100 గ్రాముల స్వీట్ కార్న్ విత్తనాలు తినడం ద్వారా మనకి సుమారుగా 86 కెలరీల శక్తి లభిస్తుంది. స్వీట్ కార్న్ లో గ్లూటిన్ అనే పదార్థం ఉంటుంది. అదేవిధంగా స్వీట్ కార్న్ లో సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మంచి నార ఫైబర్ మెటీరియల్ కూడా కలిగి ఉంటుంది. ఆరోగ్యరీత్యా రోజుకు 100 గ్రాములు తీసుకోవడం ఎంతో మంచిది. అయితే

0: టీకాను మధుమేహ వ్యాధిగ్రస్తులకు అంటే డయాబెటిక్ పేషెంట్లకు మాత్రము అంత మంచిది కాదు. ఇక మిగిలిన అందరూ కూడా దీన్ని తినవచ్చు. అదేవిధంగా ఈ స్వీట్ కార్న్లో విటమిన్ ఏ ఉంటుంది. క్యాన్సర్ ముసలితనం రాకుండా చేయడంలో కూడా ఈ స్వీట్ కార్న్ తోడ్పడుతుంది. దీంట్లో విటమిన్ ఏతో పాటు థైమిన్, నియాసిన్, ప్యాంటోథెనిక్ ఆమ్లం, అదేవిధంగా రైబోఫ్లావిన్, పైరిడాక్సిన్ అనే విటమిన్లు కూడా కలిగి ఉంటుంది. ఇవి కాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే ఖనిజ లవణాలైన జింకు, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మ్యాంగనీస్లు కూడా కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా మన ఆహారంలో తీసుకున్నట్లయితే మన ఆహారంలో ఇతర పదార్థాల నుంచి లభించని పోషక పదార్థాలు, అదేవిధంగా విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా మనకు ఈ స్వీట్ కార్న్ తినడం వల్ల మన దేహానికి అందుతాయి.
1: స్వీట్ కార్న్ తినడం వల్ల మంచి పోషక పదార్థాలు ఉన్నాయని మాకు అర్థమైంది. అయితే కొంతమంది రైతు సోదరులు స్వీట్ కార్న్ పండించాలంటే అసలు విత్తే సమయం ఎప్పుడు అంటారు?
0: మనము ఈ స్వీట్ కార్న్ ని సంవత్సరంలో ముఖ్యంగా నీటి వసతులు ఉన్నట్లయితే సంవత్సరంలో వేసవి కాలం తప్ప మిగతా అన్ని సమయాల్లోనూ మనం విత్తుకోవచ్చు. అంటే జూన్ జూలై దగ్గర నుంచి మొదలు పెట్టుకొని డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు కూడా నాటుకోవచ్చు. అయితే జనవరి ఫిబ్రవరిలో నాటుకునేటప్పుడు మనం కొంచెం వాతావరణ పరిస్థితులను గమనించుకోవాలి. అంటే కొంచెం చల్లటి వాతావరణంలో ఉన్నట్లయితే మనకి ఈ గింజలో తీపి శాతం పెరుగుతుంది. అదే వేడి వాతావరణం ఉన్నట్లయితే ఆ తీపి శాతము తగ్గిపోతుంది. కాబట్టి మనము ఈ వాతావరణ పరిస్థితులను మన ప్రాంతానికి అనుగుణంగా అంచనా వేసుకొని ఈ తీపి మొక్కజొన్నను సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు.
1: ఈ స్వీట్ కార్న్ పండించాలంటే నేలను ఏ విధంగా తయారు చేయాలంటారు?
0: ముఖ్యంగా విత్తే ముందు మనం మన భూమిని లేదా నేలను నాగలతో 4 సార్లు దుక్కి దున్ని ఎకరాకు 10 టన్నులు పశువుల ఎరువు వేసి కలిసి దున్నుకోవాలి. ఆ తర్వాత బోదె నాగల సహాయంతో బోదెలు, కాలువలను ఏర్పాటు చేసుకోవాలి.
1: విత్తన మోతాదు ఏ విధంగా ఉంటుందంటారు?
0: సుమారుగా మనకి ఈ స్వీట్ కార్న్ సాగు చేసుకోవాలంటే 1 ఎకరాకు 4 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తే దూరాన్ని కానీ గమనించినట్లయితే 60 సెంటీమీటర్లు వరుసకు మధ్య, అదేవిధంగా 20 సెంటీమీటర్లు మొక్కకు మధ్య నాటుకున్నట్లయితే మనం 1 ఎకరానికి సుమారుగా 33,333 మొక్కలు ఎకరంలో ఉంటాయి. అదేవిధంగా విత్తే ముందు మనం తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికోసం 1 కిలో విత్తనాలకు 3 గ్రాముల మ్యాంగో జబ్ అనే మందును కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటి దశలో 20 నుంచి 30 రోజుల వరకు మనం వివిధ రకాల రసం పీల్చే పురుగులను, అదేవిధంగా వచ్చే తెగుళ్లను కూడా నివారించుకోవచ్చు.
1: మన ఖమ్మం జిల్లాలో ఈ స్వీట్ కార్న్ సాగు చేయాలంటే రైతులు ఎలాంటి రకాలను ఎన్నుకోవాలంటారు?
0: ఇక్కడ కూడా మనకి ఈ స్వీట్ కార్న్లో ప్రభుత్వ, ప్రైవేట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి మాధురి అనే రకం అందుబాటులో ఉంది. ఇది 75 నుంచి 85 రోజుల్లో మనకు దిగుబడినిస్తుంది. అదేవిధంగా ప్రైవేటు హైబ్రిడ్ విత్తనాలు అయినటువంటి సింజంటా కంపెనీకి సంబంధించిన షుగర్ 75 అనే రకం, అదేవిధంగా నాందారి కంపెనీకి సంబంధించిన నాందారి సెలెక్షన్ 680 రకం, అదేవిధంగా అనేక ఇతర ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలన్నీ కూడా మన తెలంగాణలో ఈ స్వీట్ కార్న్ను పండించడానికి అనుకూలంగా ఉన్నాయండి.
1: ఈ స్వీట్ కార్న్ను పండించేటప్పుడు కలుపు యాజమాన్యం ఏ విధంగా ఉంటుంది?
0: ముఖ్యంగా మనము ఈ స్వీట్ కార్న్ లేదా తీపి మొక్కజొన్న సాగు చేసేటప్పుడు మొదటి 20 నుంచి 30 రోజుల్లో మనకి కలుపు అధికంగా వస్తుంది. ఆ కలుపును ఒకసారి నివారించుకున్నట్లయితే మనకి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పంట విత్తిన 2 రోజుల్లోపు తేలిక నేలల్లో అయితే 4 గ్రాములు అట్రజిన్ అనే మందును లీటర్ నీటి కలిపి, అంటే సుమారుగా 800 గ్రాములు పడుతుంది. అదే బరువు నేలలో అయితే లీటర్ నీటికి 6 గ్రాములు, అంటే 1 ఎకరానికి 1200 గ్రాముల అట్రజిన్ సరిపోతుంది. దీన్ని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మొదటి 4 రోజుల వరకు కలుపు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత 25 నుంచి 30 రోజుల తర్వాత ఒకసారి అంతర్కృషి చేసుకున్నట్లయితే ఇంకా కలుపు రాకుండా ఉంటుంది మన పొలంలో.
1: ఈ తీపి మొక్కజొన్నను పండించేందుకు ఎరువుల యాజమాన్యం ఏ విధంగా ఉంటుందంటారు?
0: ముఖ్యంగా మనకి తీపి మొక్కజొన్నలో వినియోగదారులు బాగా గింజ పోసుకున్న కండెలు ఉన్నట్లయితేనే ఎక్కువగా మనకి ధర వస్తుంది. కాబట్టి ఈ కండెలు ఎక్కువగా గింజ పోసుకోవాలంటే సరి అయిన ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి. దీనికోసం మనం 1 ఎకరానికి ఆఖరి దుక్కులో 10 టన్నుల పశువు

0: ఎరువుతో పాటు ఎకరానికి 60 కిలోల నత్రజని, అంటే సుమారుగా 130 కిలోల యూరియా, 24 కిలోల భాస్వరం అంటే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల పొటాష్ అంటే 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను, అదేవిధంగా 20 కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దుక్కులో పశువుల ఎరువుతో పాటు వేసి ఖరీదు ఉండాలి. ఆ తర్వాత నత్రజని ఎరువు మాత్రం 4 దఫాలుగా వేసుకోవాలి. దీనికోసం 32.5 అంటే 32.5 కిలోల యూరియాను ఆఖరి దుక్కులో, అదేవిధంగా 32.5 కిలోల యూరియాను 25-30 రోజులకు, అదేవిధంగా 32.5 కిలోల యూరియాను 45-50 రోజులకు, అదేవిధంగా 32.5 కిలోల యూరియాను 60-65 రోజులకు వేసుకోవాలి. తద్వారా మొక్కజొన్న బాగా పెరిగి కండెలు బాగా అభివృద్ధి చెందుతాయి. 30 రోజుల వయసులో బోదెలకు మట్టిని ఎగబాకేలాగా సాల్ తోలుకోవాలి. దీనివల్ల వేర్లు బాగా గాలి పోసుకొని మొక్క గట్టిగా ఉంటుంది.
1: ఎరువుల యాజమాన్యం బాగానే ఉంది, మరి ఇక నీటి యాజమాన్యం విషయంలో ఏమైనా మెలకువలు పాటించవలసి ఉంటుందంటారా?
0: నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మనం మొదటిగానే చెప్పుకున్నాం, నీటి వసతి ఉన్నట్లయితేనే మనము తీపి మొక్కజొన్నను సాగు చేసుకోవాలి, నీటి వసతి ఉన్నట్లయితే మనం సంవత్సరం పొడవునా కూడా సాగు చేసుకోవచ్చు అని చెప్పాం. ముఖ్యంగా 30-40 రోజు వయసు వరకు తీపి మొక్కజొన్నకు పెద్దగా నీరు అవసరం ఉండదు, అందువల్ల మనం నీరు అందించవలసిన అవసరం ఉండదు. విత్తిన చేలో నీరు కూడా నిలువ ఉండదు, అయితే నీటి తడులు అవసరం మేరకు ఇవ్వాలి. ముఖ్యంగా సున్నిత దశలైన పూతకు ముందు, పూత దశ, గింజలు పాలు పోసుకునే దశల్లో నీటి తడులు అందించాలి. లేని పక్షంలో దిగుబడే కాక నాణ్యత కూడా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేల స్వభావాన్ని బట్టి డ్రిప్ ద్వారా నీటిని అందించేవారు మొక్కలకు అతి ఎక్కువగాను అతి తక్కువగాను నీటిని అందించరాదు. ఉదయం పూట ఆకులు ముడుచుకున్న వెంటనే నీటిని అందించాలి. అంటే మనం పొలంకి వెళ్ళి ఉదయం పూట చూసినట్లయితే ఆకులు ముడుచుకొని ఉన్నట్లయితే ఆ రోజు మనం తోటకు నీటిని అందించాలి.
1: మరి పంట సరిగ్గా చేతికొచ్చే సమయంలో మామూలు మొక్కజొన్ననే పక్షులు తినేస్తూ ఉంటాయి, మరి ఇక తీపి మొక్కజొన్న పండించేటప్పుడు ఆ బెడద ఎక్కువగా ఉంటుంది, మరి పక్షుల బారి నుండి ఏ విధంగా రక్షణ పొందాలంటారు?
0: ముఖ్యంగా మొక్కజొన్న పక్షులు అధికంగా నష్టపరుస్తుంటాయి. అయితే మొక్కజొన్న కానీ తీపి మొక్కజొన్నలో కానీ మనం ఎరుపు రంగు రిబ్బలను అక్కడక్కడ కట్టినట్లయితే ఈ పక్షుల నుంచి మనం ఈ మొక్కజొన్న కండెలను కాపాడుకోవచ్చు. అదేవిధంగా మన కండెలు బయటికి కనిపిస్తున్నట్లయితే బెడలపాటి ఆకులను కండెల చుట్టూ చుట్టడం ద్వారా పక్షులు కనిపించకుండా చేసి మనం వాటి నుంచి మొక్కజొన్న కండెలను రక్షించవచ్చు.
1: ఈ తీపి మొక్కజొన్న సాగులో సస్యరక్షణ చర్యలు మొత్తం మీద ఏ విధంగా ఉంటాయంటారు?
0: సో ముఖ్యంగా మనకి తీపి మొక్కజొన్నలో కాండం తొలిచే పురుగు అధికంగా వస్తుంది. దీని నివారణకు మనం మోనోక్రోటోపాస్ 320 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 10-15 రోజులకు పైరు మీద పిచికారీ చేయాలి. అదేవిధంగా ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరాకు 2 కిలోల చొప్పున తీసుకొని ఆకుల సుడుల్లో వేయాలి. దీనివల్ల మనం ఈ కాండం తొలచు పురుగు ఉధృతిని అరికట్టవచ్చు. అదేవిధంగా మనకు రసం పీల్చే పురుగులు కూడా కనిపిస్తుంటాయి. వీటి నివారణకు మోనోక్రోటోపాస్ 320 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు అనే మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగులను నివారించుకోవచ్చు. ఇక తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మనకు ఆకు ఎండు తెగులు, దీన్నే మనం తుప్పు తెగులు అని కూడా అంటుంటాం. దీని నివారణకు మ్యాంకోజెబ్ ఎకరానికి 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ మొదటిసారి పిచికారీ చేసిన తర్వాత ఉధృతి తగ్గకపోయినట్లయితే 15 రోజుల తర్వాత రెండోసారి పిచికారీ చేసి ఈ తెగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. అదేవిధంగా మనకు ఇంకొక తెగులు అధికంగా కనిపిస్తుంది, అది కాండం కుళ్ళు తెగులు. ఈ తెగులు ఎక్కువగా సోకే ప్రాంతాల్లో పంట వేసే ముందు పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి నేలలో కలిగి దున్నుకోవడం ద్వారా ఈ తెగులు రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా ట్రైకోడెర్మా శిలీంధ్రాన్ని పశువుల ఎరువులో వృద్ధి చేసి నేలలో కలుపుకోవాలి. ఇంకా ఎకరానికి అదనంగా 30 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. పంట మార్పిడి పద్ధతి పాటించినట్లయితే ఈ కాండం కుళ్ళు తెగులు మన తీపి మొక్కజొన్నకు రాకుండా ఉంటుంది. అదేవిధంగా మనకి అక్కడక్కడ పాము పొడ తెగులు కూడా కనిపిస్తుంది. దీని నివారణకు 200 గ్రాముల కార్బండిజం లేదా 200 మిల్లీ ప్రొపైకోనజోల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పాము పొడ తెగులను తీపి మొక్కజొన్నలో నివారించుకోవచ్చు.
1: ఈ స్వీట్ కార్న్ సాగులో పంట మనకు చేతికొచ్చే ముందు ఇక మార్కెట్ విషయానికి వస్తే ఎలాంటి సమయంలో మార్కెట్ చేయాలంటారు?
0: ముఖ్యంగా

తీపి మొక్కజొన్నను సాగు చేసినప్పుడు గింజలు పాలు పోసుకునే దశలోనే కండెలు కోసుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా లేదా మార్కెట్ లేదని మనం ఎదురు చూసినా ఈ గింజలు గట్టిపడి వాటికి మార్కెట్ తగ్గిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఈ గింజలు పాలు పోసుకునే దశలోనే పంటను కోసుకోవాలి. దీనికోసం మనం పంటను నాటుకునే ముందే మనం దగ్గరలో ఉన్న మార్కెట్లతో మనం టైప్ చేసుకున్నట్లయితే మంచిది. ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్న బెంగళూరు, విజయవాడ లేదా హైదరాబాదు

0: నాటుకునే ముందే మనం దగ్గరలో ఉన్న మార్కెట్లతో మనం టైప్ చేసుకున్నట్లయితే మంచిది. ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్న బెంగళూరు, విజయవాడ లేదా హైదరాబాదు మార్కెట్లలో వీటిని టోక్గా అమ్ముకోవచ్చు. అలా కాకుండా రిటైల్గా కూడా 2 కండెలను పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసి దగ్గరలో ఉన్న మార్కెట్లో 10 నుంచి 15 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. అయితే వీటితో పాటు మనకి ఇటీవల వచ్చిన మార్కెట్లు అంటే రిలయన్స్ ఫ్రెష్, అదేవిధంగా హైపర్ మార్కెట్ లేదా హెరిటేజ్ ఫ్రెష్ ఇలాంటి మార్కెట్లలో ఇటీవల కాలంలో మనకి సంవత్సరం మొత్తం కూడా ఈ స్వీట్ కార్న్ దొరుకుతుంది. కాబట్టి అలాంటి వారితో ముందే మనం టైప్ చేసుకొని మనకు 100 నుంచి 110 రోజుల్లో పంట వస్తుంది కాబట్టి అప్పటికి మేము అందిస్తామని ముందే వాళ్ళతో ఒప్పందం చేసుకొని వాళ్ళకి టోక్గా సప్లై చేయవచ్చు.
1: స్వీట్ కార్న్ పండించడంలో ఎలాంటి మెలకువలు పాటించాలి అని అనేక విషయాలు మన రైతు సోదరులకు అందించారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదములు.
2: మీరింతవరకు స్వీట్ కార్న్ సాగు మంచి లాభదాయకం పరిచయం విన్నారు.
3: అరి సుంతో,
4: ముజే కే సునానా చాతే హో, జో సునో మేరీ సోతన్ కో.
3: కిస్కో?
4: అరే వహీ తుమ్హారా మొబైల్ ఫోన్ జిసే సుబహ శామ్ దిన్ రాత్ చిప్కే రహతే థే ఔర్ కహతే థే కిసాన్ కాల్ సెంటర్ సే బాతే హో రహీ హై.
3: అచ్చా యే బాత్ హై.
4: हाँ, क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
3: अब तो झट से बात हो जाती है.
4: ऐसा क्या?
3: हाँ, अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है. और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
4: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
3: हाँ,
4: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
5: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें. किसानों का दोस्त किसान कॉल सेंटर.
2: किसान वाणी व्यवसाय दरल कार्यक्रम में మరొక అంశం జీవాల పెంపకంలో మెలకువలు ప్రసంగం వింటారు. జీవాల పెంపకంలో మెలకువలు, మాంసానికి ఉన్న డిమాండ్ ధర వల్ల చాలా మంది గొర్రెలు లేదా మేకల పెంపకాన్ని చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల సంఖ్య దేశంలోని అగ్రస్థానంలో ఉంది. ఎంతో లాభదాయకమైన జీవాల పెంపకంలో కొన్ని మెలకువలు పాటించినట్లయితే రైతులు మరింత లాభాలు ఆర్జించవచ్చు. మన వాతావరణానికి అనుకూలంగా ఉండే గొర్రెలు లేదా మేకల జాతులను ఎంపిక చేసుకోవాలి. నెల్లూరు లేదా దక్కని జాతి గొర్రెలు, ఉస్మానాబాద్, మహబూబ్ నగర్, జమునాపారి, బ్లాక్ బెంగాల్ మేక జాతులు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి. జీవాలను సంతలో కాకుండా తెలిసిన మందుల దగ్గరకు వెళ్లి నేరుగా రైతుల దగ్గర కొనాలి. జీవాలను అక్టోబర్, నవంబర్ లేదా మార్చ్, ఏప్రిల్ మాసాల్లో కొనడం చాలా మంచిది. తీవ్రమైన ఎండాకాలం లేదా వానాకాలంలో కొనకూడదు. మంచి ఆరోగ్య లక్షణాలు కలిగిన మొదటి ఈతైన లేదా 3 లేదా 4 నెలల చూడి ఉన్న పశువులు లేక 1 నుంచి 2 సంవత్సరాల వయసు నిండిన అంటే 1 నుంచి 2 జతల శాశ్వత పండ్లు వచ్చిన జీవాలను కొనాలి. 2 సంవత్సరాల వయస్సు ఉండి ఒకే సైజులో ఉన్న 2 వృషణాలు కలిగిన విత్తనపు మగజీవాలను జాగ్రత్తగా ఎంపిక చేసి కొనాలి. మగజీవాలను ఆడజీవాలను వేరువేరు మందల నుంచి కొనుగోలు చేయాలి. 20 ఆడజీవాలకు 1 మగజీవం అవసరం. 100 ఆడజీవాలకు 4 మగజీవాలు ఉండే విధంగా చూసుకోవాలి. జీవాల పోషణలో కొన్ని మెలకువలు పాటించాల్సి ఉంటుంది. జీవాలను కొనడం కంటే ముందే పశుగ్రాసాల పెంపకం చేపట్టాలి. 50 జీవాల పోషణకు 4 నుంచి 5 ఎకరాల స్థలం కేటాయించాల్సి ఉంటుంది. తొలకరి సమయంలో గేని, అంజన్ వంటి బహువార్షిక గడ్డి జాతి, అలాగే స్ట్రైలో, హెడ్జ్, లూసెర్న్ వంటి పప్పుజాతి విత్తనాలను చల్లుకోవాలి. నీటి వసతి ఉన్న చోట హైబ్రిడ్ నేపియర్ గడ్డి, కనుపులు లేదా కాండం ముక్కలను 2 నుంచి 3 అంగుళాల దూరంలో నాటడంతో పాటు గట్ల మీద, జీవుల షెడ్ చుట్టుపక్కల సోబాబుల్, అవిస 2 నుంచి 3 అడుగుల దూరంలో నాటుకోవాలి. వీటితో పాటు గట్ల మీద, జీవాల షెడ్డు చుట్టుపక్కల సుబాబుల్, అవిష, వేప, మునగ వంటి పశుగ్రాస చెట్లను పెంచడం వల్ల జీవాలకు సంవత్సరం పొడవునా గడ్డి అందుబాటులో ఉంటుంది. పుట్టిన పిల్లలు 30 నిమిషాల్లోనే తల్లి జున్నుపాలను తాగే విధంగా చూడాలి. 3 వారాల వయసు నుండి గడ్డి, ఆకులు, రెమ్మలు అందించడం వల్ల అరళ్ల పొట్ట తొందరగా అభివృద్ధి చెంది తల్లిపాల అవసరం లేకుండా జీవించగలుగుతాయి. తల్లిపాలు మరవటం వల్ల తల్లి మేక తిరిగి ఎదకవచ్చి సకాలంలో చూడి కడుతుంది. పాక్షిక

0: కేంద్ర పద్ధతిలో 6 నుంచి 8 గంటలు ఉదయం బయట మేపి రాత్రి ఇంటి వద్ద లేదా షెడ్డు దగ్గర జీవాల వయసును బట్టి 200 నుంచి 500 గ్రాముల దానా ఇస్తే జీవాలు మంచి బరువు తూగటంతో పాటు పునరుత్పత్తి బాగా ఉండి లాభాలు వస్తాయి. ఇక జీవాల గృహ నిర్మాణంలో మెలకువలు పాటించాల్సి ఉంటుంది. షెడ్ లోపలికి ఉదయం సాయంత్రం సూర్యరశ్మి పడేలా తూర్పు పడమర దిశల్లో నిర్మించాలి. నేల గట్టి మొరం పోసి నీరు నిల్వ లేకుండా ఉండాలి. షెడ్ ఎత్తు 10 నుంచి 12 అడుగులు, గోడల ఎత్తు 6 నుంచి 7 అడుగులు, చోరు 3 అడుగులు, పిట్టగోడ ఎత్తు 2 నుంచి 3 అడుగులు ఉండి పిట్టగోడ పైన ఇనుప జాలి ఏర్పాటు చేయాలి. ఇలాంటి గృహ నిర్మాణం వలన జీవాలకు ఎండ వాన నుంచి రక్షణతో పాటు గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించి జీవాలు రోగాల బారిన పడకుండా ఉంటాయి. గొర్రెలు 9 నుంచి 13 నెలలకు, మేకలైతే 10 నుంచి 12 నెలలకు ఎదకు వచ్చే విధంగా చూడాలి. సరైన సమతుల్య పోషణ ఇందుకు మూలం. జీవాల చూడుకాలం సుమారుగా 5 మాసాలు. జీవాలు ఈనిన తర్వాత మళ్లీ 3 మాసాలకే తిరిగి చూడి కట్టాలి. ఈ విధంగా ఈతల మధ్య వ్యవధి 8 నుంచి 9 మాసాల కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ప్రతి సంవత్సరంన్నర కాలానికి 2 ఈతలు ఈనాలి. విత్తరపు మగజీవాలు మందకు సగం బలం కాబట్టి 2.5 సంవత్సరాలకు మగజీవాలను మార్చి కొత్త పోతులను పొట్టెలను ఇతర మందల రైతులతో మార్పిడి చేసుకోవాలి లేదా కొత్తవి కొనాలి. ఎందుకంటే అలా మార్చకుండా ప్రత్యుత్పత్తికి ఉపయోగించడం వల్ల బలహీనమైన లోపల ఉన్న పిల్లలు పుడతాయి. ఒక వట్టలు కొట్టిన పొట్టేలు లేదా పోతును మందలో ఉంచాలి. ఇవి ఎదలో ఉన్న ఆడమేకల్ని పసిగడతాయి. ఎక్కువ సంఖ్యలో మగజీవాలను ఉంచటం వల్ల ఆడజీవాలతో పాటు మగవాటిని మేపడం మంచిది కాదు. అలా ఉంటే అవి పోట్లాడుకోవటం, చూడుకట్టిన ఆడజీవాలను పొడవటం చేస్తాయి. చికిత్స కన్నా నివారణే మేలు అన్న నానుడి తెలిసిందే. మంచి నివారణ చర్యలతో జీవాలు వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవాలి. ప్రతి 3 మాసాలకొకసారి వివిధ రకాల నట్టల మందులను మార్చి మార్చి తాగించాలి. బాహ్యపరాణ జీవులు రాకుండా క్రిమిసంహారక మందులను నీళ్లలో కలిపి షెడ్ లోపల బయట గోడలపైన జీవాల శరీరంపైన పిచికారీ చేయాలి. సకాలంలో టీకాలు వేయించాలి. అంటే జనవరిలో పీపీఆర్ టీకా, మార్చిలో గాలికుంటు వ్యాధి టీకా, మే మాసంలో చిటిక రోగం రాకుండా ఈటీ టీకా, సెప్టెంబర్లో దొమ్మ రోగం రాకుండా ఆంథ్రాక్స్ టీకా, నవంబర్లో మసూచి వ్యాధి రాకుండా హెచ్ఎస్ టీకా వేయించాలి. ఈ విధంగా జీవాల పెంపకందారులు కొన్ని మెలకువలు పాటించినట్లయితే మంద అభివృద్ధి చెందుతుంది, అలాగే అధిక ఆదాయం కూడా పొందవచ్చు. మీరింతవరకు జీవాల పెంపకంలో మెలకువల గురించి ప్రసంగం విన్నారు.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: కార్యక్రమంలో మరొక అంశం, కాకర సాగు యాజమాన్యం గురించి కొన్ని వివరాలు వింటారు.
5: కాకరలో విటమిన్లు, కాల్షియం, ఇనుము, ఖనిజ లవణాలు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. కాకరను మన దేశంలో వాణిజ్య సరళిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇంకా కేరళ రాష్ట్రాలలో సాగు చేస్తూ ఉన్నారు. మన దేశంలో ఈ కాకరను 26,004 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ కాకర పంట సాగు చేయబడుతూ ఉంది. 1,62,196 టన్నుల దిగుబడి సరాసరిన రైతు సోదరులు పొందుతున్నారు. సరాసరి దిగుబడి 6.20 టన్నులు ప్రతి హెక్టార్ కు ఉంది. కాకర సాగులో అనువైన రకాల విషయానికి వస్తే కోయంబత్తూర్ గ్రీన్ లాంగ్, కోయంబత్తూర్ గ్రీన్ లాంగ్, కోయంబత్తూర్ వైట్ లాంగ్, అర్కహరి పూసా విశేష్, పూసా దో మౌసమి ప్రియా ఈ రకాలు. అదే హైబ్రిడ్ లోనైతే MBTH 101, MBTH 102, NS 431, NS 432, NS 7771, పాలి

0: ప్రాంచి, శ్వేతా రకాలు హైబ్రిడ్స్ రకాల్లో ఉన్నాయి. ఈ కోయంబత్తూరు గ్రీన్ లాంగ్ కాకరకాయలు 30 నుంచి 35 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి ఆకుపచ్చ రంగులో ఉండి ఎక్కువ రోజులు రంగును కోల్పోకుండా ఉంటాయి. దూర ప్రాంతాలకు ఎగుమతి చేసేటప్పుడు దీని కాయలు నిగారింపు కోల్పోకుండా కూడా ఉంటాయి. ఈ రకం కాకర సగటు దిగుబడి ప్రతి ఎకరానికి 6 నుంచి 7 టన్నులు. తర్వాత కోయంబత్తూర్ వైట్ లాంగ్ రకం, వీటి కాయలు కూడా 20 నుంచి 25 సెంటీమీటర్ల పొడవు ఉండి తెల్లగా ఉంటాయి. దీని కాయలు ఎక్కువ రోజులు నిల్వకు పనికిరావు. ప్రతి ఎకరానికి సగటున 6.4 టన్నుల దిగుబడినిస్తుంది ఈ కోయంబత్తూర్ వైట్ లాంగ్ రకం. తర్వాత అర్కాహరిత్ రకం, ఈ రకాన్ని తొలకరి ఇంకా వేసవి పంటగా కూడా పండించుకోవచ్చు. దీని కాయలు సన్నగా నూలు కండే ఆకారంలో ఉంటాయి. ఈ రకంలో చేదు తక్కువగా ఉండి తొక మందంగా మధ్యస్థంగా ఉండి ఎకరానికి 3 నుంచి 4 టన్నుల దిగుబడి వస్తుంది. తర్వాత పూసా విశేష్, ఈ రకం వేసవి పంటగా సాగు చేయడానికి అత్యంత అనుకూలమైనది. తర్వాత పూసాదో మౌసమీ, ఈ రకం ఒక్కో కాయ 100 నుంచి 120 గ్రాముల బరువు ఉంటుంది. సగటున ఎకరానికి 4 నుంచి 6 టన్నుల దిగుబడి ఈ పూసాదో మౌసమీలో లభిస్తుంది. తర్వాత ప్రియా రకం, ఈ ప్రియా రకం కాయలపై బుడిపెలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. దీని కాయలు ఆకుపచ్చ రంగులో ఉండి 40 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఒక్కో తీగ సుమారుగా 40 నుంచి 50 కాయలనిస్తుంది. ఇక ఈ కాకర సాగుకు అనువైన వాతావరణం ఉష్ణోగ్రత 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటే దీనికి తీగ పెరుగుదల బాగా ఉండి ఎక్కువ దిగుబడి వస్తుంది. అదే 18 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటే ఇందులో పూత ఆలస్యంగా వచ్చి కాత కూడా తగ్గుతుంది. ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటే మగపూల శాతం పెరిగి తద్వారా కూడా దిగుబడి తగ్గిపోతుంది. ఇక దీనికి అనుకూలమైన నేలలు సారవంతమైన ఎర్రగర్ప నేలలు, ఒండ్రు నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం కలిగిన తేలికపాటి బంకమట్టి నేలలు అనుకూలము. ఉదజని సూచిక 6.5 నుంచి 7.0 మధ్య ఉంటే దీనికి మంచిది. పంట కాలం ఖరీఫ్ పంటగానైతే జూన్ నుంచి జూలై మాసంలో విత్తాలి. వేసవి పంటగానైతే డిసెంబర్ 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. ఖరీఫ్ పంట ఆలస్యంగా విత్తితే పూత పిండ సమయంలో చలి ఉంటే పాదు ఎదుగుదల తగ్గి దిగుబడులు కూడా తగ్గుతాయి. విత్తన మోతాదు 0.8 నుంచి 1 కిలో ప్రతి ఎకరానికి అవసరమవుతుంది. విత్తన శుద్ధి ప్రక్రియ, ఎమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు ప్రతి కిలో విత్తనానికి పట్టించి ఆ తర్వాత ట్రైకోడర్మా విరిడి 5 గ్రాములు 1 కిలో విత్తనానికి గాని, క్యాప్టాన్ లేదా థైరం 3 గ్రాములు మందును కిలో విత్తనానికి గాని కలిపి విత్తన శుద్ధి చేసి ఆ తర్వాత విత్తుకోవాలి. విత్తనాలు విత్తే దూరం వరుసల మధ్య 1.5 నుంచి 2 మీటర్ల, వరుసలో పాదుల మధ్య 0.5 నుంచి 0.75 మీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి. ఒక్కో పాదులో 3 నుంచి 5 విత్తనాలు ఉండేటట్లు నాటుకోవాలి. విత్తనాలు మొలకెత్తిన తర్వాత 2 నుంచి 3 వారాలకు పాదుకు 2 ముక్కలు ఉంచి మిగిలినవి తీసివేయాలి. విత్తిన 2 వారాల తర్వాత పాదులో మొక్కలు మొలకెత్తకపోతే తిరిగి వాటిని విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం ఆఖరి దుక్కిలో 10 టన్నులు బాగా చవికిన పశువుల ఎరువును ఎకరా పొలంలో వేసి కలియ దున్నుకోవాలి. ఎకరానికి 8 కిలోలు నత్రజని, 32 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. వర్షాధార పంటకు ఎరువుల మోతాదు సగానికి తగ్గించుకోవాలి. పైపాటు ఎరువుగా 8 కిలోల నత్రజనిని విత్తిన 25 నుంచి 30 రోజుల్లో రెండో దఫా మోతాదు పూత పిండి సమయంలో అంటే విత్తిన 50 రోజులకు ప్రతి పాదులో వేసి నీరు కట్టుకోవాలి. ఈ కాకరలో నీటి యాజమాన్యం విషయానికి వస్తే గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి నీరు పెట్టుకోవాలి. ఈ విధంగా మొలకెత్తే వరకు నీరు పెట్టి మొలకెత్తిన తర్వాత వారానికి ఒకసారి పాదులలో నీరు నిండుగా పారించుకోవాలి. వేసవి పంటగానైతే 4-5 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కాకరలో అంతర కృషి విషయానికి వస్తే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. పాదు చుట్టూ ఉన్న నేలను గుల్లబారేటట్టు చేసుకోవాలి. కలుపు మొక్కల నివారణ కోసం ఎకరానికి ఆలాక్లోర్ 0.6 కిలోలు గాని, బ్యూటాక్లోర్ 0.6 కిలోలు మూల పదార్థం గాని చొప్పున గింజలు విత్తిన మరుసటి రోజు నేల బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. పై మందులు పిచికారీ చేసే ముందు నేలలో తగినంత తేమ ఉండేటట్లు తగు జాగ్రత్త వహించాలి. ఈ మందులు విత్తిన 30 రోజుల వరకు కలుపు మొక్కల పెరుగుదలను నివారిస్తాయి. ఆ తర్వాత 45 రోజులకు కూలీలతో కలుపు తీయించుకోవాలి. కాకర తీగలను పందిరిపైకి పాకిస్తే కాయ దిగుబడి పెరుగుతుంది. పండు ఈగ బెడద కూడా బాగా తగ్గుతుంది. ఇక జీవన ఎరువుల విషయానికి వస్తే ఎకరానికి 2 కిలోల అజోస్పెరిల్లం, ఇంకా 2 కిలోల పాస్పో బ్యాక్టీరియాను పశువుల ఎరువుతో కలిపి వేసుకోవాలి. ఈ కాకర విత్తిన 60 నుంచి 65 రోజులకు కాయలు కోతకు వస్తాయి. 3 నుంచి 4 రోజులకు ఒకసారి కాయను కోసుకోవచ్చు. సరాసరి ఎకరానికి 4 నుంచి 6 టన్నుల దిగుబడినిస్తుంది ఈ కాకర.
1: మీరింతవరకు కాకర సాగు

0: యాజమాన్యం గురించి కొన్ని వివరాలు విన్నారు.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఈ ప్రసారంలో 9:30 మనోరంజన్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇహ 10:00 ఆపాత మధుర గీతాల కార్యక్రమం మధురిమ ప్రసారం అవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి రైతుల ఉత్పాదకతను పెంపొందించడం కోసం పాటుపడుతోంది కృషి విజ్ఞాన కేంద్రం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధికి, రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. మరి గడిచిన 12 ఏళ్ల కాలంలో చూసినట్లయితే ఏ ఏ పథకాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అమలు చేస్తున్నారు, వాటిని రైతులకు ఏ రకంగా చేరవేస్తున్నారు అనే దాని గురించి వివరించడందుకు ఈరోజు మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి చెప్పండి.
1: ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో రైతుల యొక్క ఉత్పాదకతను మరియు దిగుబడిని వాటికి మంచి ఆర్థిక లాభం చేకూరేటట్టు మా కృషి ఉంటుందండి. అందులో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో డెవలప్ అయిన టెక్నాలజీస్, అది మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మన భారతదేశంలో ఎక్కడి నుంచి అని కానివ్వండి, ఎక్కడైతే డెవలప్ అయితే ఆ టెక్నాలజీస్ అంటే మనకు ఉన్న పంటల మీద, పత్తిలో కానివ్వండి, సోయా చిక్కుడు, శనగ, కంది, జొన్న, అంటే మనం సాగు చేసే పంటలలో ఆ డెవలప్ అయిన టెక్నాలజీస్ మేము రైతుల దగ్గరకు తీసుకెళ్తామండి. ఎందుకంటే మనం ఏదైతే టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నామో, ఏదైతే సాంకేతికత, అది ఓన్లీ రైతుల కోసమే మనం చేస్తామండి. సో అల్టిమేట్ గా ఏంటంటే అది రైతులకు చేరుకోవాలి. అది చేరుకోవడానికి ఈ వ్యవసాయ పరిశోధన స్థానాలకు మరియు రైతులకు మధ్యలో మేము ఒక బాటగా నిలుస్తామండి. సో ఈ టెక్నాలజీస్ ని మేము మొదట ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఫస్ట్ ఒక పావెకరంలో ఇలా ట్రై చేస్తుంటామండి. 3 నుంచి 5 రైతు పొలాల్లో చేనులలో ట్రై చేస్తాం. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకవేళ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఏదైతే సాంకేతికత ఏదైతే సరిగ్గా ఉందో, దాంట్లో ప్రాబ్లం ఏంటి అంటే రైతులకు కూడా మంచి దిగుబడులు రావడము, లేదంటే ఆ సాంకేతికతను రైతు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటాడో, అడాప్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకోండి, దాన్ని మనం మళ్ళా ఒక ఎకరం విస్తీర్ణంలో 5 నుంచి 10 లొకేషన్ లో చేస్తాం. అక్కడ కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకోండి, దాని తర్వాత మనము మన వ్యవసాయ శాఖకి ఇస్తే వాళ్ళు అధిక మొత్తంలో దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అదే ఒక విధంగా ఫస్ట్ మనం 2 సంవత్సరాలు చేసినప్పుడు పావెకరాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి రైతులకు ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేయడంలో, మళ్ళీ మనము ఆ ఫీడ్బ్యాక్ ని రీసెర్చ్ వాళ్ళకి పంపించేసి ఈ ప్రాబ్లం వస్తుంది దీంట్లో అడాప్ట్ చేయడం, మళ్ళీ దానికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకుని మళ్ళీ దాన్ని మన దగ్గర పంపిస్తారు, అప్పుడు మనం మళ్ళీ రైతుల దగ్గర తీసుకెళ్తాము. సో విధంగా ఏంటంటే

0: రైతులకు ఉపయోగపడే టెక్నాలజీస్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే రైతు చేయలేడు, కొన్ని టెక్నాలజీస్ ఎత్తుంటాయి అంటే బాగా ఉంటాయి, కాకపోతే అది రైతు స్థాయిలో చేయలేకపోవచ్చు. ఆ టైమింగ్ కుదరకపోవడమో, లేకపోతే ఆ మందు అనేది అందుబాటులో ఉండకపోవడము, ఆ రకం యొక్క అందుబాటు లేకపోవడం, అలాంటి వాటిని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసి అందులో తగిన మార్పులు చేసి రైతులకు అందిస్తామండి. ఇది ఒక పద్ధతి. సో దీనివల్ల ఏంటంటే ఏవైతే టెక్నాలజీస్ డెవలప్ అయితే వాటిని మనం మళ్ళీ వ్యవసాయ శాఖకు అందించడం వల్ల వాళ్ళు బాగా ప్రాచుర్యం తీసుకెళ్తారండి.
1: అంటే వ్యవసాయ అనుబంధ వివిధ శాఖలకు రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ మీరు ఈ సాంకేతికతను మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా కొన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రతా పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమలు లేదా దీనికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు?
0: మీరు అన్నట్టు NFSM స్కీమ్ ఏదైతుందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, దీన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరఫున 2016 నుంచే దీన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే రెండు ఉంటాయండి, ఒకటి NFSM ఆన్ పల్సెస్ అంటే పప్పు దినుసులు పంటలు, ఇంకోటి NFSM ఆయిల్ సీడ్స్ అని ఉండే, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేసారు. సో ఈ పల్సెస్ ఎందుకంటే మన ఉత్పాదకత పప్పు దినుసులు తక్కువగా ఉంది, అదేవిధంగా మనం తినడం కూడా తక్కువ తింటాం కాబట్టి దీన్ని అధిగమించడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఈ NFSM స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దేశం మొత్తంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంటది, అక్కడక్కడ పండించే ఏవైతే పప్పు దినుసు పంట ఉంటే వాటిపైన. సో మన ఆదిలాబాద్కి వచ్చేసరికి మనకు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి కందుల మీద, అదేవిధంగా రబీ సీజన్లో శనగల మీద మనము దీన్ని మనం అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఏమవుతుందంటే మనం రైతులకు ఈ NFSM స్కీమ్ ద్వారా ఎకరాకు సరిపోయే సీడు, మంచి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలు, అందులో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ మాత్రం మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అందులో మధ్య మధ్యలో మనం కొట్టుకోవడానికి మందులు లాంటివి, లేదంటే ఎరువులు లాంటివి, వాటిని కూడా మనం రైతులకు అందిస్తూ దాంతోపాటు సీజన్కి అనుగుణంగా 1-2 ట్రైనింగ్స్, అంటే పంటను ఎలా సాగు చేయడం దాని మీద ఒకటి, ఇంకోటి పంట అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం దాని మీద నిల్వ పైన కూడా మనము ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏమైతే అంటే క్వాలిటీ విత్తనం రైతులకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే క్లస్టర్ మోడ్లో వేస్తాం, ఇది అంటే ఒక గ్రామానికి ఒక్కరికి ఇద్దరికి ఇవ్వడం కాకుండా ఒకే గ్రామంలో 20-25 ఎకరాలు, ఇంకో గ్రామంలో 20-25 ఎకరాలు, అంటే మనకు వచ్చిన టార్గెట్ ప్రకారం మనం ఇస్తుంటాం. సో దీంట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో 100 మంది రైతుల వరకు ఉండొచ్చండి, అందులో మనం 20-25 మంది వరకు ఇవ్వగలుగుతున్నాం. సో ఇచ్చిన రైతులకు కూడా ఏం చెప్తామంటే మీరు సాగు చేసిన తర్వాత మీకు నిజంగానే ఆ వెరైటీ మంచి అనిపించింది అనుకోండి, దాన్ని మీరు వచ్చేసేది అనుకో మీ పక్క రైతులకు అమ్మండి, ఏదైతే బయట రేట్ నడుస్తుందో అదే రేట్కి అమ్మేస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాగు చేసిన రైతులు కూడా మొత్తం వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేయకుండా దాన్ని కొంచెం మనం నెక్స్ట్ ఎంతైతే టార్గెట్ అనుకుంటాం, ఎన్ని ఎకరాలు ఇద్దాం అనుకుంటాము, దానికి అనుగుణంగా విత్తనాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం ఏదైతే రకం ఇచ్చినామో అది మిగతా రకాలతో కలవకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఒక్కసారి ఒక్క విత్తనం కలిసినా కూడా, ఒక గింజ కలిసినా కూడా అది రెట్టింపు అయిపోయి తర్వాత ఈ మన ఒరిజినల్ ఏదైతే రకం క్యారెక్టర్స్ ఉన్నాయో అవి కలుషితమయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి, మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదొక్కటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా ఏంటంటే మనము 2016 నుంచి 2026 వరకు కంటిన్యూ 11-12 సంవత్సరాలు చేసినాం కాబట్టి మనం ఆదిలాబాద్ లో దాదాపుగా మేము ఒక 70-80 గ్రామాలు ఇప్పటి వరకు కవర్ చేసి ఉంటామండి. సో రైతులందరూ ఇప్పటి వరకు మేము ఇచ్చిన అంటే ఆ టైంలో మంచిగా దిగుబడినిచ్చే రకాలని మనం ప్రోత్సహిస్తూ వచ్చినాం. ఇప్పుడు వరంగల్ కంది ఒకటని ఇస్తున్నాం, స్టార్టింగ్ లో అప్పుడు PRG 176, మధ్యలో WRG 93 వెరైటీ, TDRG 4, అంటే ఎప్పుడెప్పుడైతే మనకు మంచి మంచి వెరైటీస్ వస్తాయో ప్రామిసింగ్ వెరైటీస్ వాటిని మాత్రం మనం వాళ్ళకు సప్లై చేస్తాం.
1: అయితే ఇప్పుడు ఇది జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించి, అయితే ఇప్పుడు కొన్ని ఈ గిరిజనులు షెడ్యూల్డ్ కులాల కోసం సంబంధించి ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు కదా, ఇందులో ఈ గిరిజన ఉప ప్రణాళిక గురించి చెప్పండి.
0: సో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు సుమారు 33% వరకు మన గిరిజనులు ఉన్నారండి మన జిల్లాకు వచ్చేసరికి. సో ఈ TSP ట్రైబల్ సబ్ ప్లాన్ గిరిజన ఉప ప్రణాళిక ప్రకారం ఫస్ట్ ఏంటంటే మేము TRA సర్వే, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ అనే సర్వే చేసుకుని, అంటే ఇది కూడా ఏంటంటే 100% ట్రైబల్ విలేజెస్ ఉన్న గ్రామాలని మేము సెలెక్ట్ చేసుకుంటాం, ఐసోలేటెడ్ విలేజెస్ మనం ఎక్కువ ట్రై చేస్తాం, అంటే ఆల్రెడీ కనెక్టెడ్ డెవలప్ అయిన దగ్గరికి వెళ్తే అంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కాబట్టి మనం ఎవరైతే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటారు రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ గిరిజన ఉప ప్రణాళికను మేము అమల్లోకి తెచ్చామండి. ఇది కూడా మనకు 2016-17 నుంచి నడుస్తుందండి, కంటిన్యూ నడుస్తుంది. సో ఈ గిరిజన ఉప ప్రణాళిక కింద మేము ఇప్పటికి ఒక 60 గ్రామాల వరకు సక్సెస్ఫుల్ గా మేము ట్రయల్ చేసినాము. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా, కాకపోతే గిరిజన ఉప ప్రణాళికలో మనం ఒక పర్టికులర్ క్రాప్ అన్నట్టు కాకుండా వాళ్ళు సాగు చేసే ముఖ్యమైన పంటలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం వాళ్ళకు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్, అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కోసం వివరించడమా, లేదు అంటే ఎత్తుమడల పద్ధతి చేయడమా, అదేవిధంగా కందులుంటే మంచి రకము, సోయా చిక్కుడేస్తే సోయా మంచి రకాలు ఇవ్వడము, అదే రబీలో ఏమన్నా ఉంటే వాటి ఇవ్వడం, అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే రైతులకు నీటి వస్తుంటే గానీ ఇరిగేషన్ పైపులు ఉండకపోవచ్చు, స్ప్రింక్లర్లు ఉండకపోవచ్చు, అలాంటివి ఇవ్వడము,

0: లేదు అంటే ఈ తాడిపత్రి లాంటివి ఇవ్వడము, అదేవిధంగా వర్మీ కంపోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్మీ బెడ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు మనకేందంటే ఈ ట్రైబల్ విలేజ్లలో వాళ్ళు మేకలు కానీ కోళ్లు కానీ ఎక్కువ పెంచుకుంటారు. సో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 2 మేకలు చొప్పున అలా ఇవ్వడము, అదేవిధంగా ఒక్కొక్క రైతుకు 5 నుంచి 10 కోడి పిల్లలు ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం చేసి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవసాయ పద్ధతిలో మనం వాళ్లకు డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అది అడాప్ట్ చేసి కూడా మంచి సక్సెస్ పొందిండ్రు. పాట కూడా రైతు ఒక అతను మనం 2 మేకలు ఇస్తే అతను 100 మేకలు చేసుకుని తనకు ఉన్న ఒక 1.5 లక్షల అప్పును మొత్తం తీర్చేసిండండి. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ ప్లేసెస్ కెళ్ళి ఇలాంటి ఉప ప్రణాళికలు చేసి మనకు సక్సెస్ ఉంటే ఆ అడాప్షన్ అంటే మనము ఇచ్చే ఇన్పుట్స్ లాంటివి కానండి, వీటితో పాటు టైంకు కాలానుగుణంగా వాళ్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. సో అదేవిధంగా కొందరికి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాయి మనం. స్కిల్ ట్రైనింగ్స్ అంటే ఏంది, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంది, సో వర్మీ కంపోస్ట్ తయారు చేయమని చెప్తాం మనం, కాకపోతే దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఏమేయాలి దాని తర్వాత వాటిపైన కూడా మనము వాళ్లకు స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకో విధంగా హోమ్ సైన్స్ మనకు ఇంత ముందు ఉంటుండే గృహ విజ్ఞానం, దాంట్లో భాగంగా మనము వాళ్లకు ఈ మిల్లులు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మిల్స్, అదేవిధంగా వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్లకు. అంటే ఈ టమాటాలు మనది ఏంటంటే
1: ఆధారిత పదార్థాలను తయారు చేయడం,
0: కూరగాయల ఆధారిత ఉత్పత్తి పదార్థాలు వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం, విలువను జోడించే విధంగా అవన్నీ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ఉప ప్రణాళిక లాగానే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కూడా కొనసాగుతుంది కదా, మరి దీనికి సంబంధించి ఎట్లాంటి పురోగతి కనిపిస్తుంది?
0: ఇందులో కూడా అండి సేమ్ మనం ఎట్లనైతే ట్రైబల్స్ ప్లాన్ లో పూర్తిగా గ్రామంలో ఎట్లనైతే ట్రైబల్స్ ఉన్నానో ఈ ఎస్సీఎస్పీలో మినిమం 90% ఎస్సీలు ఉండేటట్టు మనం చూసుకుంటాం అండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు 2019 నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఆ కంప్లీట్ ఎస్సీ ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఎస్సీ ఫార్మర్స్ లో అంటే ట్రైబల్స్ కూడా చేసినాం, ఎస్సీ ఫార్మర్స్ లో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే భూసార పరీక్ష చేయించడం అండి. దాని ఆధారంగా వాళ్ళు వేసుకునే పంటలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత ఇంకా పోషకాలు వేయాలా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు వేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ విధంగా అయితే ట్రైబల్ సప్లాన్లు ఇచ్చినామో అదేవిధంగా వర్మీ బెడ్స్ కానివ్వండి, మేకలు గొర్రెలు లాంటివి ఇవ్వలేదు, ఎందుకంటే మన ట్రైబల్ ఏరియాలో చేసినంతగా ఇప్పుడు మన మిగతా గ్రామాల్లో ఈ పశువుల పెంపకం మీద అంతా దృష్టి సాధించారు. కాకపోతే ఇలా వర్మీ బెడ్స్ లాంటివి, తాటిపత్రిలు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా వచ్చిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బిన్లు ఇలాంటివి మనం ఇవ్వడం జరిగిందండి.
1: ఇక ఇంకో కార్యక్రమం పథకం నికర, ఇది వాతావరణ ఆధారితంగా చేసే ప్రణాళిక, అంటే వాతావరణ ఆధారితంగా రైతులు ఎట్లాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, ఏ సాగులో పాటించాల్సిన సాంకేతిక మెళుకువల్ని గురించి అందజేసే కార్యక్రమం కదా ఇది, మరి దీనికి సంబంధించి చెప్పండి వివరాలు.
0: నిక్ర అండి మనకు 2022 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 గ్రామాలు మాత్రమే తీసుకోవడం జరిగింది, ఒకటి లక్ష్మీపూర్, ఇంకోటి సగినాపూర్, ఇంకోటి పల్సికే. ఈ 3 గ్రామాల్లో మనం ఈ నిక్రా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
1: నిక్రాని అంటే సమగ్రంగా కొంచెం వివరిస్తారు.
0: నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రిజిలియంట్ టెక్నాలజీస్, అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మంచి దీపాలు సాధించాలంటే ఏ విధమైన టెక్నాలజీస్ ని వాడాలి. అందులో మన సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఏంటంటే పత్తిలో ఎత్తుమడుల పద్ధతి. సో ఇది మనం 2022 స్టార్ట్ చేసినప్పుడు 3-4 రైతులు మాత్రం వేసారు. సో వాళ్ళ దిగుబడి చూసిన తర్వాత గ్రామం అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 3 గ్రామాల్లో ఆల్మోస్ట్ 100% ఈ ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పంట నీట మునిగిపోయి చనిపోవడం ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఈ ఎత్తుమడుల పద్ధతులు ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీటి మునగకుండా మొక్క పైన ఉంటుంది కాబట్టి బతికిపోయింది. అదేవిధంగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఆ కాలువల్లో నిల్వ ఉన్న నీరు మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి సక్సెస్ఫుల్ టెక్నాలజీ మనదండి. దాంతోపాటు చెరువు మట్టి కూడా వీళ్ళ కొట్టించడం జరిగింది. చెరువు మట్టి కొట్టించినప్పుడు సరాసరిగా పత్తిలో చూసుకున్నట్టయితే 4-5 క్వింటాల్ వచ్చే వాళ్ళకు కూడా 8-9 క్వింటాల్ ఎకరానికి పత్తి అనేది దిగుబడి రావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ వాడాలా, ఏ వెరైటీస్ వాడాలా, ఏ విధంగా వాడాలా, ఈ వీటిపైన మనం ట్రైనింగ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ కానివ్వండి, అన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మనం ఎనిమల్ హెల్త్ క్యాంప్ కూడా వాడుతుంటాం, అంటే ఉన్న పశువులకు పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం పైన కూడా ఫోకస్ పెడుతుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మనము ఈ నిక్రా ప్రాజెక్ట్ రాకముందు ఈ 3 గ్రామాల్లో లక్ష్మీపూర్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నీటి వస్తుంటుండే, ఈ పల్సికి కానివ్వండి, సకినాపూర్ కానివ్వండి, అక్కడ వాళ్ళు రబీలో పంటలు వేయలేకపోతుండే ఇంకా. సో మన ఈ నిక్రా ఇంటర్వెన్షన్ తర్వాత వాళ్ళ రబీలో కూడా వాళ్ళ పంట సాగు పెరిగింది, అంటే క్రాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకు. సో ఇది మనం ఈ సాటిలైట్ మ్యాప్ల ద్వారా కూడా మేము వాటి సర్వే చేసినాము. సేమ్ టైంలో ఫిబ్రవరి 2022లో వాళ్ళ గ్రామంలో ఎలా ఉన్నది సాగు వివరాలు సాటిలైట్ సర్వే ద్వారా, అదే ఇప్పుడు 2025-26 వచ్చినప్పుడు గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేసినాం అండి. ఇదంతా ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వాళ్ళకు అవగాహన, ఫామ్ పాండ్స్ గురించి చెప్పడం కానివ్వండి, టెత్తుమళ్ళ పద్ధతిలో సాగు చేయడము, అదేవిధంగా ఈ చెరువు మట్టి తీయడం వల్ల గ్రామాల్లో ఉన్న చెరువుల యొక్క నీటిని నిల్వంచుకునే సామర్థ్యం పెరగడం వల్ల అదే నీటిని వాళ్ళు తిరిగి ఉపయోగించుకోవడం ఇలాంటి జరగడం వల్ల వాళ్ళ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మారుతున్న వాతావరణం కనుగొని మన వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం కూడా వాళ్ళకు మంచి లాభసాటి జరిగింది.

0: ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి.
1: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా మారుతున్న కాలం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి ఉత్పాదకతను తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్నది. ఈ క్రమంలో మీరు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కట్టా లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: సుప్రభాత వేళ భక్తిభావం.
4: కర్షక జనావళికి తారక మంత్రం.
3: మహిళా లోకానికి ప్రియనేస్తం.
4: యువజనులకై ఉత్తుంగ తరంగం.
3: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
5: కొంతకాలం కొంతకాలం
4: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
3: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
6: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
4: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
6: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
3: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
4: అన్ని తానై
3: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
4: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
3: ఆకాశవాణి.
2: ఆకాశవాణి సమయం 8 గంటలు. వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు కోరుకున్న చిత్రగీతల కార్యక్రమంలో ముందుగా గృహప్రవేశం చిత్రంలో ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం ప్రశాంత్ నగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుంచి మారిపోయిన శ్రీనివాస్, పద్మ, పయ్యావుల రామ్మూర్తి, స్వరూపరాణి, పెద్దబోయిన సుధాకర్, లలిత, జక్కమ్మ, నరేష్, హర్షిత, జ్యోతి, అర్జున్, బాదావత్ లింగయ్య, సావిత్రి, శ్రీరామ్, సత్తి, ఇంకా వీరి మిత్రబృందం. వీరందరి కోరిక మేరకు గృహప్రవేశం చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో పంతులమ్మ చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కళాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, జాడి పెంటయ్య, జుగల్ కిషోర్, కండేల్వాల, మురళీధర్, భూతాడ, రాములు, గట్టికొల్లు శ్రీనివాస్ యాదవ్, ఇంకా వీరి మిత్రబృందం, వీరందరి కోరిక మేరకు పంతులమ్మ చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో వేటగడు చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్విత్, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు, ఇంకా వీరి మిత్రబృందం వీరందరి కోరిక మేరకు వేటగడ చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో మంచి మనసుల చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు పాల్వంచు మండలం గట్టాయిగూడెం నుండి బరగడి శాంతయ్య, యేసుమణి, కృపాకర్, గ్రేసు సువార్త, బి కరుణ, కిరణ్మయి, ఇంకా వీరి మిత్రబృందం. వీరందరి కోరిక మేరకు మంచి మనసుల చిత్రం నుంచి ఈ పాట విందాం.

కార్యక్రమంలో చినరాయుడి చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజశేఖర్, కట్ల రాజేశం, సరోజిని, మాయ ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరిక మేరకు చినరాయుడి చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో అమెరికా అబ్బాయి చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు గుండెటి వెంకటరాములు, అదృష్టమ్మ బాబుచారి, ప్రభలదేవ్ భద్రమ్మదేవి, కళ్యాణి శ్రీవల్లి, యోగేంద్ర లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ మంజుల ఆదినారాయణ, దుర్గారావు నాగమణి, స్వరూప నాగయ్య, దొంతుల లక్ష్మీనారాయణ, జూపల్లి పుల్లారావు నాగమణి, వీరందరూ కూడా సుజాత్ నగర్ మండలం రాఘవాపురం నుండి కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు అమెరికా అమ్మాయి చిత్రం నుంచి పాట విందాం.

अमित खन्ना, राहुल खन्ना, राधा पासी, बाबा पासी, रोहित, रोहिणी, उमा, पार्वती, बुद्धा, छोटा पुरान पासी, एमडी शाकिर, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత, పార్వతీభాయ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు అన్నదమ్ముల అనుబంధం చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో గుండమ్మ కథ చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం సైనిక్పూర్ కాలనీ నుండి మొక్కల శేఖర్, సుమతి, సర్వయ్య, నరసింగుల రాంబాబు, సునీత, రీమా, రీనా, మొక్కల సర్వయ్య, ఇంకా వీరి మిత్రబంధం వీరందరి కోరిక మేరకు గుండమ్మ కథ చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో మాంగళ్య బంధుని చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాచలం ఏరియా గన్నవరం గ్రామం నుండి సురేష్, మహేష్, మల్లేష్, షరీఫ్ ఇంకా వీరి మిత్రబృందం వీరందరి కోరిక మేరకు ఈ పాట విందాం.

0: కేంద్రం
1: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701585. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కిన్నెరల హరి శ్రోతలు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. ముందుగా సమాచార సంధ్య, అనంతరం 9:00 న్యూస్ 8:09 ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఆపాతముద్ర గీతాల కార్యక్రమం మధురిమ. కార్యక్రమంలో ముందుగా అలీబాబా 40 దొంగలు చిత్రం నుంచి ఈ పాట విందాం.

ఆపాత ముదురుగితల కార్యక్రమం మధురమింతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నాట్యకళం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి పర్వాన్ సుల్తాన్. 6:40 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:15 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 7:30 విజయ పథంలో రీడింగ్ స్కిల్స్ ఆవశ్యకత కొన్ని వివరాలు. నిర్వహణ శ్రీ కులిపక శంకరరావు. వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి జి విశాలి వైశాలిని. అనంతరం చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నరలహరి. శ్రోతలు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం ప్రసారం అవుతుంది. 10:00 విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారికి నీరాజనం. ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కూలిపాకి శంకరరావు. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం. 12:10 శాస్త్రీయ సంగీతం. 12:40 ప్రియదర్శిని శ్రీల కార్యక్రమం. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం శ్రీల కార్యక్రమం. ఇహ 2:15 దోపహార సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 మీ మాటతో పాట. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. నిర్వహణ శ్రీ కూలిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం ప్రసారం అవుతుంది. 4:00 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. ఇహ రేపటి సాయంత్రం ప్రసారంలో 6:30 ప్రసార విశేషాలు. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 రైతే రాజు వ్యవసాయదారుల సమగ్ర సమాచారంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వివరాలు, గొర్రెపిల్లలు మేకపిల్లల సంరక్షణ జానపద గీతం వింటారు. 7:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:45 స్పాట్ లైట్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 కరెంట్ అఫైర్స్. రాత్రి 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:04 దాటి 8 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:00 100.1 MHz ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై.